ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు. ఇప్పుడు మంగళధ్వని వింటారు. అనంతరం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్.

9. నమస్తే, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని అందరికీ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాలు విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ నీలంలో సమయం 6:11 అవుతుంది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 29 ఆగస్ట్ 2026, అంటే శనివారం. రైట్, ఇక లేట్ చేయకుండా మన డేని మన షోని భక్తి పాటలతో భక్తి గీతాలతో స్టార్ట్ చేసేద్దాం. స్టే ట్యూన్డ్.

అలా కాదు. తద్ధి కత్తొద్దిన్ దద్దిన్ దద్ది తగదికి తరికి తత్వం తా కత్తొద్దిన్ దద్దిన్ దత్తద్ది కత్తొద్దిన్ దద్దిన్ దత్తణ తత్తను తగదికి తగద్దికి చను తరికి తత్వం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం. ఇటు చూడు

స్టోరీ క్లాక్ టైం 6:20 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రీయ దర్శిని కార్యక్రమం వైద్యర్ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్ ఇక ఈరోజు మనం ఈ క్షేత్రీయ దర్శిని కార్యక్రమంలో శనిగరం కాకతీయ శివాలయం గురించి తెలుసుకుందాం. ఇది 700 ఏళ్ళ చరిత్రకు నిశబ్ద సాక్ష్యం అన్నమాట. అంటే తెలంగాణ అంటే కేవలం తెలంగాణ అంటే కాకతీయుల చరిత్రకి పెట్టింది పేరు. రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, ఇలా కాకతీయుల అద్భుత నిర్మాణాలు మనకు ఎన్నో తెలుసు కదా. కానీ ఇదే కాకతీయుల కాలానికి చెందిన మరో ఆలయం మాత్రం కాలగర్భంలో కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది.

వరంగల్ జిల్లా ఉన్న నల్లబెల్లి మండలంలోని శనిగారం గ్రామ శివారులో ఉన్న ప్రాచీన శివాలయం అన్నమాట. ఈ ఆలయం ఎప్పటి ఆలయం అంటే ఈ ఆలయం దాదాపు 700 ఏళ్ల నాటిదిగా భావిస్తున్నారంట. అంటే సుమారుగా 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి నిర్మాణం ఇది. హెరిటేజ్ నిపుణుల అభిప్రాయ ప్రకారం ఈ ఆలయం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలానికి చెందిందని భావిస్తున్నారు. కాకతీయుల కాలం వరంగల్ ప్రాంతం శైవ సంప్రదాయానికి ఆలయ నిర్మాణానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం అన్నమాట ఇది. ఆ కాలం నాటి ఆ నిర్మాణ వారసత్వానికి శనిగరం ఆలయం కూడా ఒక ఉదాహరణ. అండ్ ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంటుంది, ఈ ఆలయం యొక్క శిల్పకళ ఏంటి, అండ్ ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టేట్ ఇండ్ ఆకాశవాణి FM 101.9.

తద్ధీం తద్ధీం తక థిమి తక చణు తక థిమి తక చణు తాం తద్ధీం తద్ధీం తక థిమి తక చణు తక థిమి తక చణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

స్టూడియో క్లాక్ల టైం 6:33 6:33 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. అండ్ మనం శనిగారం కాకతీయ శివాలయం గురించి మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ ఆలయం 700 నాటి చరిత్ర ఉన్న ఆలయం ఇది. ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఈ ఆలయంలో ప్రధానంగా మనకి గర్భగృహం, అర్ధమండపం, 16 స్తంభాలతో కూడిన మహామండపం కనిపిస్తాయి అన్నమాట. ఆలయాన్ని ఒక ఎత్తైన పీఠంపై నిర్మించారు. అండ్ ప్రవేశ ద్వారాలు, రాతి అలంకరణలు, స్తంభాలపై ఉన్న చెక్కుళ్ళు కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని గుర్తు చేస్తుంటాయి. అండ్ ఈ ఆలయం యొక్క శిల్పకళా విషయానికి వస్తే, కాకతీయుల నిర్మాణాల్లో కనిపించే ప్రత్యేకత ఏమిటంటే, రాతిని కేవలం నిర్మాణ సామాగ్రిగా కాకుండా ఒక కళాఖండంగా మార్చడం. శనిగారం శివాలయం ఆలయంలో కూడా అలంకరణ ద్వారాలు, రాతి మోల్డింగ్స్ అండ్ స్తంభాల నిర్మాణం కూడా ఆ కాలం నాటి శిల్పకళని ప్రతిబింబిస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, 700 చరిత్ర ఉన్న ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది అన్నమాట. కొన్ని ప్రవేశ ద్వారాలు కూలిపోయినాయి, పైకప్పు రాతి పలకలు పడిపోయినాయి, అండ్ కొన్ని స్తంభాలు తమ స్థానాల నుంచి తొలగిపోయాయి. మెట్ల భాగం కూడా చాలా వరకు దెబ్బతిన్నదంట. అంతేకాదు దట్టమైన చెట్లు, పిచ్చి మొక్కలు కూడా ఆలయాన్ని మొత్తం కప్పేశాయన్నమాట. సో కాబట్టి హెరిటేజ్ నిపుణులు వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ చూసే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి మనం కూడా సపోజ్ టైం ఉంటే మనం కూడా వెళ్ళి ఈ కాకతీయ కాలం నాటి 700 చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. రైట్, ఇక ఆలయానికి ఎలా వెళ్ళాలి? అండ్ ఇప్పుడే సడన్ ఎందుకు ఈ వార్తల్లోకి వచ్చింది? ఐ మీన్, ఎప్పుడు 700 నాటి చరిత్ర ఉన్న గుడి సడన్గా ఎట్లా తెలిసింది అందరికీ అని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఇక్కడనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. ఈ పాట తర్వాత స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రేడియో.

నిలమల సమయం 6:53 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై క్షేత్రీయ దర్శన కార్యక్రమం విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ మనము శనిగరం కాకతీయ దేవాలయం గురించి మాట్లాడుతున్నాం, శివాలయం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అండ్ ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే, ఈ ఆలయం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామ శివారులో ఉందన్నమాట. వరంగల్ నుంచి నల్లబెల్లి వైపు ప్రయాణించి శనిగరం గ్రామానికి చేరుకోవచ్చు. అండ్ అక్కడ నుంచి ఆలయం వెళ్ళేందుకు స్థానికుల సాయం తీసుకోవడం బెటర్ అన్నమాట. అండ్ ఇది 2026 చరిత్రకారులు, హెరిటేజ్ నిపుణులు ఆలయాన్ని పరిశీలించి దాని దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అండ్ ఆలయాన్ని కాపాడేందుకు ముందుగా డిజిటల్ డాక్యుమెంటరీ చేయాలని కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అన్నమాట. ఫోటోగ్రఫీ, కొలతలు, మ్యాపింగ్, ఆర్కిటెక్చర్ డ్రాయింగ్స్ ద్వారా ఆలయ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి నమోదు చేయాలని కూడా హెరిటేజ్ కార్యకర్తలందరూ ముందుకొచ్చి అండ్ అప్పటి నుంచి ఇది బయటకు వచ్చిందనమాట. సో ఒక్కసారి మనం ఆలోచించాలి, 700 ఏళ్ల క్రితం కాకతీయ శిల్పులు చెక్కిన రాళ్ళు, గణపతి దేవుడి కాలాన్ని చూసిన గోడలు, ఎన్నో తరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన స్తంభాలు, ఈరోజుకు మనం మొక్కల మధ్య, ఈరోజు మాత్రం మొక్కల మధ్య, శిథిలాల మధ్య తమ చరిత్రను కాపాడుకునేందుకు పోరాడుతుంది ఈ ఆలయం అన్నమాట. సో శనిగరం ఆలయం కేవలం ఒక పాత శివాలయం మాత్రమే కాదు, ఇది మన కాకతీయుల శిల్పకళకి, మన తెలంగాణ చరిత్రకు, మన వారసత్వానికి ఒక నిశ్శబ్ద సాక్ష్యం అన్నమాట. సో ఎవరైనా సరే ఈ వీకెండ్ టైం ఉంటే వెళ్ళి ఈ 700 ఏళ్ల నాటి పురాతనమైన శివాలయాన్ని వెళ్ళి దర్శించుకోండి. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లాక్ లో టైం 7:03 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్తీ మార్నింగ్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఈరోజు డే స్పెసిఫిక్స్, ఫిట్నెస్ గురించి అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్ వీటన్నిటి గురించి మాట్లాడేద్దాం. దానికి ముందు నిద్ర లేద్దాం, రైట్? 7 అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరు నిద్ర లేస్తుంటారు కాబట్టి మీ అందరు నిద్ర లేవడానికి అండ్ మన షోలో కంపల్సరీ రెగ్యులర్గా మార్నింగ్ అవ్వాల్సిన సాంగ్ ఇప్పుడు ప్లే చేసేస్తాను. స్టే ట్యూన్డ్.
1: ఇంకా వింటున్నారా బాలు? ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క?

మార్నింగ్ మార్నింగ్ ఒక నేషనల్ సాంగ్ విన్నాం అంటే నేషనల్ అవార్డు వచ్చిన సాంగ్ విని అట్లా అట్లా ఊర్లో పోయి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ సాంగ్ డిఎస్పి పాట వినగానే కదా మీకు జోష్ వచ్చేసింది కదా, రైట్. ఇదే జోష్ కంటిన్యూ చేద్దాం ఈరోజు ఈ షో అంతా కూడా. సో స్టేట్ ఇన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 అండ్ 2:00 టైం 7:12 అవుతుంది.

ఎస్, 2 o'clock లో టైం, 7:18 అవుతుంది. అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో. అండ్ హెల్దీ మార్నింగ్ అన్నప్పుడు మనం కంపల్సరీ ఫిట్నెస్ గురించి మాట్లాడుకోవాలి కదా. అండ్ ఫిట్నెస్ అంటే బరువు తగ్గడం కాదు, మనల్ని మనం బలంగా మార్చుకోవడం. మనకు నచ్చిన బట్టలు వేసుకోవడానికి మాత్రమే కాదు, మనకు నచ్చిన పనులు ఎనర్జీతో చేసుకోవడానికి ఫిట్గా మనం ఉండాలి అన్నమాట. రోజంతా కూర్చునే అలవాటు ఉంటే మధ్యలో లేచి కొద్దిసేపు నడిచే అలవాటు కూడా చేసుకోండి. అండ్ లిఫ్ట్కి బదులు వీలైనంత మెట్లు ఎక్కండి. ఇఫ్ సపోజ్ దిగేటప్పుడు మాత్రం గ్రావిటీ కింద ఉంటుంది కాబట్టి లిఫ్ట్లో దిగేసేయండి, ఓకేనా. అండ్ జంక్ ఫుడ్ తగ్గించి ఇంటి ఆహారాన్నే ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటి ఫుడ్ ఎక్కువ తీసుకోండి, ముఖ్యంగా వాటర్ తాగడం, నిద్ర లేవడం, ప్రాపర్గా నిద్ర ఉండడం, అండ్ రోజు కొంత శారీరక శ్రమ అవసరం. ఎలాగో బ్రెయిన్కి మనం శ్రమ ఇస్తామన్నమాట, స్ట్రెస్ అది ఉన్నది లేనిది అవసరమైంది అవసరం కానీ అన్నీ ఆలోచిస్తుంటాం కాబట్టి బ్రెయిన్కి అవసరం లేదు బట్ బాడీకి అవసరం. కాబట్టి బాడీకి శ్రమ ఇవ్వండి, అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. అండ్ ఒక్కో రోజులో ఫిట్నెస్ కంప్లీట్గా రాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి అలవాట్లే మన ఆరోగ్యాన్ని మారుస్తాయి అన్నమాట. కాబట్టి ఈ రోజు కంటే రేపు మరింత ఆరోగ్యంగా ఉండడమే అసలైన ఫిట్నెస్, కాబట్టి ఫిట్గా ఉండండి. అండ్ మీకోసం ఫిట్నెస్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నా మాటలు విని ఏదైనా సరే కొంచెం చిన్నపాటి ఎక్సర్సైజ్ చేస్తారని చెప్పేసి ఈ ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ మీకోసం ఒక మోటివేట్ చేయడానికి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

Studio clock la time 7:31 and you're listening to Akashvani FM Rainbow 101.9 MHz by Healthy Morning Show with me RJ Rana Pratap. Fitness gurinchi manam maatladam kabatti ippudu compulsory aarogyakaramaina poshakaaharam gurinchi kuda maatladali kada manam ante healthy food gurinchi right. హెల్దీ ఫుడ్ అంటే టేస్ట్ లేని ఫుడ్ అని కాదు, మన శరీరానికి అవసరమైన పోషకాహారాలను అందించే ఆహారం అన్నమాట. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, గుడ్లు,

పాలు లేదా పెరుగు, విటమిన్ గింజలు లాంటివి కంపల్సరీ ఉండేలా మనం చూసుకోవాలి. అండ్ పండ్లు మనకి విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. అండ్ కూరగాయలు, ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గుడ్లు, పప్పులు, పాలు వంటి వాటి ద్వారా ప్రోటీన్ మనకి లభిస్తుంది. అండ్ చిరుధాన్యాలు, సంపూర్ణ ధాన్యాలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. వీటితో పాటు రోజంతా తగినంత నీరు తాగడం వల్ల మన ఆరోగ్యం డీహైడ్రేట్ కాకుండా, మన బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ప్యాకెట్ ఫుడ్, ఎక్కువ ఉప్పు, ఎక్కువ చక్కెర, ఎక్కువ నూనె ఉన్న ఆహారాన్ని తగ్గించండి. బికాస్ హెల్త్ పరంగానే కాదు, మన బడ్జెట్ పరంగా కూడా ఆలోచించాలి. బికాస్ ఇప్పుడు షుగర్, నూనె ఇవన్నీ ప్రైసెస్ కూడా హైక్ అవుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ అట్లయినా సరే మనం వీటి వాడకం తగ్గిస్తే బెటర్, రైట్? అండ్ మన ప్లేట్లో ఎన్ని రకాల సహజమైన ఆహారాలు ఉంటే మన శరీరానికి అంత మంచి పోషణ లభిస్తుంది. లైక్ రెయిన్బో, మన ఫుడ్ ఎప్పుడు కూడా రంగులు, రెయిన్బోతో జీవితం రంగుల భయం అంటాం కదా. సో రెయిన్బోతో ఫుడ్ ఆరోగ్యమయం కూడా. కాబట్టి రెయిన్బో కలర్, ఎన్ని కలర్స్ అవుతుందో అన్ని కలర్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మన ప్లేట్లో ఉండేటట్టు చూసుకుంటే చాలా బెటర్, రైట్? స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ఫర్ లైక్ దిస్, మంచి మంచి ముచ్చట్ల కోసం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Yes, today clock time 7:42 and you are listening to Akashwani FM Rainbow 101.9 MHz by Healthy Morning Show. Rainbow to Jeevitam Rangula Mayam Vethyar R.J. Rana Pratap. Priya time je pishna kada 7:42 out in the India. Ippidu orku back to back songs vini kuda atla atla meghalo delir kada. And ippidu meghalo theelanani continue yeddam anje pishi I wanna fly and I want make you also to fly because it's a Saturday and tomorrow Sunday. Yesterday Raksha Bandhan celebrate chesukunnaru and long weekend vachesindi anamata, long back to back holidays vachini kabatti mee mood ni ee maatram disturb cheyakunda inga mee mood ni mimmalni mee vibes ni inga retti pujeshe ప్రయత్నం ఈ షోలో నేను చేస్తుంటాను, రైట్? సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ నెక్స్ట్ 8 o'clock తర్వాత మనం మెసేజెస్లో మాట్లాడేసుకుందాం, రైట్? స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16

లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం టాష్కెంట్ వెళ్లనున్నారు. మోదీకి ఇది 4వ ఉజ్బెకిస్తాన్ పర్యటన. ఈ పర్యటనలో 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547 చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గాలంతైనట్లు తెలుస్తోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలో చక్కెర లభించేలాగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత చికిత్స చేయించుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు 22A సమస్య

చర్చపై తలపెట్టనున్న దీక్షపై చర్చించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుయాత్ర, విద్యార్థుల సమస్యలపై మాట్లాడనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సేవల విభాగమైన జియో ప్లాట్ఫామ్స్ 37,700 కోట్ల రూపాయల ఐపీఓ ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. జూన్లో సమర్పించిన ముసాయిదా పత్రాలను 8వ తేదీన అంగీకరించగా ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 110 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 4, ఆర్చర్ 3 వికెట్లతో రాణించడంతో ఇంగ్లాండ్కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 2వ ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులతో నిలిచిన ఇంగ్లాండ్ మొత్తంగా 261 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_retweetను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

స్టూడియో క్లాక్ల టైం 8:04 అవుతుంది. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, సో ఈరోజు ఈ సెగ్మెంట్లో మనము యాక్చువల్లీ ఈ డే స్పెసిఫిక్స్ ఏంటంటే ఈరోజు కొన్ని డేస్ అనమాట, సో జాతీయ క్రీడా దినోత్సవం అని చెప్పేసి, సో ఇట్లా కొన్ని డేస్ అనమాట, వాటి గురించి అవి ఎందుకు పెట్టుకున్నాం అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయిన వీటన్నిటి గురించి తెలుసుకుందాం ఈ 8 to 9 టైంలో. రైట్, స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ల టైమ్ 8:16 మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ యా, ఈరోజు డే స్పెసిఫిక్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పిన కదా, ఈరోజు మనము తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం అనమాట. సో ఆకాశవాణి వింటున్న శ్రోతలందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు మన భావాలను, మన భావాలకు అద్దం పట్టే భాష, మన సాంస్కృతికి, సాంప్రదాయాలకు, చరిత్రకు ప్రతిబింబించే తెలుగు భాష. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం. ప్రముఖ భాషావేత్త, వ్యవహారిక భాష ఉద్యమానికి మార్గదర్శకుడైన గిడుగు వెంకటరామ మూర్తి

పంతులు జయంతిని పురస్కరించుకొని ఈ రోజున మనం నిర్వహిస్తున్నాం. గ్రాంధిక భాషా స్థానంలో ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషను ప్రోత్సహించడంలో గిడుగు రామమూర్తి గారి పాత్ర ఎంతో గొప్పది. భాష అనేది కేవలం మాట్లాడే సాధనం మాత్రమే కాదు, అది మన అస్తిత్వం, మన సంస్కృతి, మన గుర్తింపు. కాబట్టి తెలుగును ప్రేమిద్దాం, తెలుగులో మాట్లాడదాం, తెలుగు సాహిత్యాన్ని చదువుదాం, అండ్ మన తరువాతి తరాలకు తెలుగు భాష గొప్పదనాన్ని కూడా అందిద్దాం. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అందుకే అంటారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని, రైట్? మరోసారి ఆకాశవాణి వింటున్న శ్రోతలందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. స్టేట్ ఇండ్ ఆకాశవాణి FM 101.9.

స్టూడియో క్లాక్ల టైమ్ 8:29 యూఆర్ లిస్టింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే నానా ప్రతాప్. అండ్ ఈరోజు ఇంకో స్పెషల్ డే ఉందన్నమాట, అది నేషనల్ స్పోర్ట్స్ డే అన్నమాట, జాతీయ క్రీడా దినోత్సవం. సో ప్రతి సంవత్సరం మనం ఆగస్ట్ 29 భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నమాట. ఈరోజు భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి అన్నమాట. సో క్రీడలు గెలుపు కోసం మాత్రమే కాదు, మన ఆరోగ్య కోసం కూడా మనం ఆడాలి. భారత హాకీకి ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించి మనం ఈరోజు జరుపుకుంటాం అన్నమాట. ధ్యాన్ చంద్ గారు అద్భుతమైన ఆట తీరుతో భారత హాకీకి ఎన్నో విజయాలు అందించారు, అందుకే ఆయన గౌరవంగా హాకీ యాంత్రికుడు అని కూడా పిలుస్తామన్నమాట. క్రీడలు మన క్రమశిక్షణను, పట్టుదలను, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంచుతాయి. ముఖ్యంగా పిల్లలు యువత రోజువారి జీవితంలో ఏదో ఒక క్రీడని భాగం చేసుకోవడం ఎంతో అవసరం అండ్ ఎంతో మంచిది అన్నమాట. సో ఆడుదాం, గెలుద్దాం అండ్ ఆరోగ్యంగా ఉందాం మనం. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. స్టేట్ అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

స్టూడియో క్లాక్ టైం 8:43 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్ అండ్ ఈరోజు ఇంకో స్పెసిఫిక్ డే ఉంది అన్నమాట. ఆ డే ఏంటంటే జస్ట్ అ మూమెంట్.

0: రైట్, ఆ డే వచ్చేసి ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్స్ అన్నమాట. అంటే మన ప్రపంచంలో మనుషుల జీవితాలను కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి, కానీ అదే సమయంలో మనిషి తయారు చేసిన కొన్ని వెపన్స్ మాత్రం మొత్తం ప్రపంచానికే ప్రమాదంగా మారుతాయి. అందులో ముఖ్యమైనది న్యూక్లియర్ వెపన్స్ అనమాట. మనకు తెలుసు న్యూక్లియర్ వల్ల ఎంత పెద్ద డ్యామేజ్ ఉంటుందని చెప్పేసి. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 29 ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్స్ మనం జరుపుకుంటామన్నమాట. అసలు న్యూక్లియర్ టెస్ట్ అంటే ఏంటి, మరి ఆ రోజు ఈ రోజుగా ఎందుకు జరుపుకుంటాం, అండ్ న్యూక్లియర్ టెస్ట్ వల్ల ఏం జరుగుతుంది, ప్రపంచం ఏం కోరుకుంటుంది అని చెప్పేసి మనం మాట్లాడదాం. అండ్ దానికి సంబంధించి ఇండియాలో న్యూక్లియర్ టెస్ట్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఆఫ్టర్ దిస్ కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: స్టూడియో క్లాక్లో టైం 8:54 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ 9 o'clockకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు 9 to 9:30. అండ్ ఇప్పుడు ఒక చిన్న ప్రోమో వస్తుంది అండ్ ప్రోమో తర్వాత మనం మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9
1: తెలంగాణ.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్,
2: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
2: జష్నే హైదరాబాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎస్ఐఆర్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు అధికారులు నోటీసు జారీ చేశారు. మంత్రి పొన్నం తండ్రి పేరు తప్పుగా పడటంతో బీఎల్ఓ నోటీసులు ఇచ్చారు. దీంతో తండ్రి పేరు సవరణకు మంత్రి తగిన పత్రాలు ఇచ్చారు. రాష్ట్రంలో 3 ఏళ్లలో నేరాలు 7.15% పెరిగాయని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ఆయన నిన్న రాష్ట్రంలో జరిగిన నేరాలపై సమీక్ష జరిపారు. డ్రగ్స్ కేసులు 46% పెరిగాయి. సైబరాబాద్లో డ్రగ్స్ కేసులో 90.98% పెరగగా సైబర్ నేరాలు 13.29% తగ్గాయని డీజీపీ వివరించారు. ఫీల్డ్ లెవెల్ పోలీసింగ్ను బలోపేతం చేయాలని సమీక్షలో సివి ఆనంద్ సూచించారు. బ్యాంకింగ్ ఆర్థిక మోసాల నివారణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఐటి హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించిన సైబర్ షీల్డ్ హ్యాక్థాన్ 2026 గ్రాండ్ ఫినాలే నిన్న ముగిసింది. దేశవ్యాప్తంగా వచ్చిన 2936 రిజిస్ట్రేషన్ల నుంచి 9 బృందాలు ఫినాలేకు ఎంపికై ఏఏ సాంకేతికత ఆధారిత సమస్యలపై పోటీపడ్డాయి. రాష్ట్రంలో 10వ తరగతి మార్చి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను అన్ని పాఠశాలలకు పంపిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కందిమల్ల లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు పోగొట్టుకున్న 77692 ఫోన్లను సంచార సాతి యాప్ ద్వారా గత జూలై నెలలో గుర్తించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారిని వెల్లడించారు. పార్కిన్సన్స్, ఏఎల్ఎస్ వంటి నాడీ మండల క్షీణత వ్యాధుల బయోమార్కర్లను ముందే గుర్తించే నాన్ఫోర్ ఆధారిత సెన్సింగ్ టెక్నాలజీని తిరువనంతపురంలోని BRICRGCB పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ సెల్ఫ్ అసెంబ్లింగ్ డ్యూయల్ డయామీటర్ సెన్సర్లు భవిష్యత్తులో రక్తం వంటి జీవద్రవాల ద్వారా క్యాన్సర్ వ్యాధులను గుర్తించడానికి కూడా ఉపయోగపడతాయి. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఐల వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి 36.7 బిలియన్ డాలర్లకు చేరు

ఉన్నదని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ధి రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయవార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: నీలం సమయం 9:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్ అండ్ యా. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత సాంగ్ తర్వాత నాడు మనం మైగా మాట్లాడేసుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, అండ్ టుడే ఈజ్ నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్స్ కదా. సో న్యూక్లియర్ టెస్ట్ అంటే ఏంటి, ఒక న్యూక్లియర్ వెపన్ ఎంత పవర్ఫుల్గా ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవడానికి చేసే కంట్రోల్డ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్నే న్యూక్లియర్ టెస్ట్ అంటారనమాట. 1945లో మొదటి న్యూక్లియర్ టెస్ట్ జరిగినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా న్యూక్లియర్ టెస్ట్లు జరుగుతాయి అండ్ జరిగాయంట. అండ్ మరి ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే మనం దీని వెనుక ఒక ముఖ్యమైన హిస్టరీ ఉంది. అదేంటంటే 1991 ఆగస్ట్ 29 కజకస్తాన్లోని సెమీపాలిక్సన్ న్యూక్లియర్ టెస్ట్ సైట్ని మూసివేశారు. అంటే ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల పాటు న్యూక్లియర్ టెస్ట్ జరిగాయి అండ్ వాటి వల్ల అక్కడి ప్రజలు ఎన్విరాన్మెంట్పై రేడియేషన్ ప్రభావం పడింది. ఆ తేదీని గుర్తు చేసుకుంటూ న్యూక్లియర్ టెస్ట్ వల్ల కలిగే ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ పెంచడానికి యునైటెడ్ నేషన్స్ 2009లో ఆగస్ట్ 29 ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్ని అని ప్రకటించింది అనమాట. అండ్ న్యూక్లియర్ టెస్ట్ వల్ల ఏం జరుగుతుంది ఆల్రెడీ మనకు తెలుసు. హిరోషిమా, నాగాసాకి ఆల్రెడీ మనం చూసినాం, మనకు తెలుసు. అంటే చదువుకుందాం అనమాట, చూసినామంటే డైరెక్ట్గా చూడలేము, బట్ మనం బుక్స్లలో చదివినాం అండ్ మూవీస్లలో అక్కడక్కడ చూసినాం కూడా. న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అంటే కేవలం ఒక భారీ బ్లాస్ట్ మాత్రమే కాదు, దాని నుంచి వచ్చే రేడియేషన్ మనుషుల హెల్త్పై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. అలాగే సాయిల్, వాటర్, ఎయిర్ కూడా రేడియాక్టివ్ కంటామినేషన్కి గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అట్మాస్ఫియర్ టెస్ట్స్ జరిగినప్పుడు రేడియాక్టివ్ ఫాలోఅవుట్ చాలా దూరం వరకు వ్యాపించే అవకాశం ఉంది. అంటే ఒక టెస్ట్ కొన్ని సెకండ్లలో పూర్తయినా దాని ఎఫెక్ట్స్ మాత్రం చాలా సంవత్సరాలు, కొన్ని సందర్భాలు, కొన్ని తరాల పాటు కూడా కొనసాగవచ్చు.

స్టూడియో క్లక్ల టైం 9:17 మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్తో. రైట్, ఇక మనం న్యూక్లియర్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం బికాజ్ ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్లు, అంటే న్యూక్లియర్ టెస్ట్లు జరగొద్దు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఈ డేని మనం జరుపుకుంటాం అన్నమాట. అయితే ప్రపంచం ఏం కోరుకుంటుందంటే న్యూక్లియర్ టెస్ట్ని పూర్తిగా ఆపాలన్నదే ఈరోజు యొక్క ప్రధాన మెసేజ్ అన్నమాట. అంటే కాన్ఫరెన్స్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాండ్

సిటీబీటీ ప్రపంచంలో అన్ని న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ బ్యాన్ చేయడాన్ని ఉద్దేశించిన ట్రీటీ అన్నమాట. ఈ ట్రీటీ 1996లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ద్వారా ఆమోదించబడింది. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా అమల్లోకి రాలేదు, బికాస్ ఎక్కడ పడితే అక్కడే ఈ కంట్రీ పడితే ఆ కంట్రీ వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ జరుపుతున్నారనమాట. అండ్ స్పెషల్ ఇండియా గురించి మాట్లాడుకుంటే మన దేశం కూడా న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించింది. ఎప్పుడు అంటే 1974లో పోఖ్రాన్లో మొదటి న్యూక్లియర్ టెస్ట్, అండ్ ఆ తర్వాత 1998 పోఖ్రాన్ టూలో ఈ టెస్ట్ జరిగినాయి అనమాట. అండ్ 1998 తర్వాత ఇండియా యూనిలాటరల్ మొరాటోరియం ప్రకటించింది. అంటే అప్పటి నుంచి ఇండియా న్యూక్లియర్ టెస్టే నిర్వహించలేదు. అయితే ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నామంటే, న్యూక్లియర్ టెక్నాలజీ మనిషి సాధించిన గొప్ప సైంటిఫిక్ అచీవ్మెంట్, కానీ అదే టెక్నాలజీ డిస్ట్రక్టివ్ పవర్గా కూడా మారితే అది మనందరికీ మనుషులకే ప్రమాదం. అందుకే ఈ ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ న్యూక్లియర్ టెస్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తుంది. డెవలప్మెంట్ కావాలి కానీ డిస్ట్రక్షన్ వద్దు, పవర్ కావాలి కానీ పీస్ని కోల్పోయేంత పవర్ మనకొద్దు. న్యూక్లియర్ టెస్ట్ తగ్గితే రేడియేషన్ ప్రమాదాలు తగ్గుతాయి, ఎన్విరాన్మెంట్ సేఫ్గా ఉంటుంది, ముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్స్కి మరింత సురక్షితమైన ప్రపంచాన్ని మనం అందించగలం. కాబట్టి మనవంతు ప్రయత్నంగా న్యూక్లియర్ టెస్ట్కి అగెన్స్ట్గా లేక న్యూక్లియర్ టెస్ట్ వద్దని చెప్పేసి వాయిస్ రేజ్ చేద్దాం, బికాజ్ మనకున్నది ఒకే ఒక జీవితం కాబట్టి.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

నిలయంలో సమయం 9:32 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ మనకి చాలా కుప్పలు తిప్పలుగా మెసేజెస్ వచ్చేసిన వాట్సాప్ మెసేజెస్ బట్ చదవలేను అండ్ ఇప్పుడు నా ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఆల్ దోస్ మెసేజెస్. గుడ్ మార్నింగ్ రానా ప్రతాప్ గారు అని చెప్పేసి రాధా గారు మెసేజ్ చేశారు అండ్ గుడ్ మార్నింగ్ రానా అని చెప్పేసి శోభ గారు మెసేజ్ చేశారు అండ్ అన్న నమస్తే హ్యాపీ మార్నింగ్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ డే విషెస్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఐ లైక్ స్పోర్ట్స్ అని చెప్పేసి అర్ణిక చందు గారు ఫ్రమ్ హైదరాబాద్ మనకి మెసేజ్ చేశారు అండ్ హాయ్ రానా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నవత గారు మెసేజ్ చేశారు ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ నవత గారు వెరీ గుడ్ మార్నింగ్ నమస్తే రానా గారు శుభోదయం. శుభోదయం అండి. హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే. ఆటలు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం అని చెప్పేసి మంగా భాస్కర్ గారు సికింద్రాబాద్ మెసేజ్ చేశారు అండ్ అలాగే అందరికీ తెలుగు భాష

దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు మన మాతృభాష అయినందుకు మనం అదృష్టవంతులం అని చెప్పేసి మంగా భాస్కర్ గారు మెసేజ్ చేశారు. రైట్, ఇలా లైక్ వైజ్ మీరు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. మా వాట్సాప్ నెంబర్ 4023234822 అన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. రైట్, స్టేట్ నుండి ఆకాశవాణి FM Rainbow 101.9.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

స్టడీ క్లాక్ల టైం 9:48 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ ఎస్, మీకు బీస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్తానమాట. బీస్ అంటే తూనీగలు, హనీ బీస్ అంటే డ్యాన్స్ చేసి మాట్లాడుకుంటాయంట. మనకు డ్యాన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది కదా, కానీ హనీ బీస్కి డ్యాన్స్ అంటే కమ్యూనికేషన్ అంట. ఒక బీ బయటకు వెళ్ళి మంచి ఫ్లవర్స్లో ఉన్న ప్లేస్ని కనుక్కుంటే తిరిగి హైవ్కు వచ్చి మిగతా బీస్కి ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పడానికి ఒక ప్రత్యేకమైన వెహికల్ డ్యాన్స్ చేస్తుంది అంట. ఇది సాధారణ డ్యాన్స్ కాదు. బీ ఒక ఫిగర్ ఎయిట్ షేప్లో మూవ్ చేస్తూ మధ్యలో తన బాడీని ఫాస్ట్గా వెహికల్ చేస్తుంది. అండ్ ఆ డ్యాన్స్ ద్వారా ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుందంట. ఒకటి డైరెక్షన్, ఇంకోటి డిస్టెన్స్. అంటే ఫ్లవర్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో చెబుతుంది. అండ్ దానికోసం బీ సన్ పొజిషన్ని రిఫరెన్స్గా తీసుకుంటుందంట. అండ్ డిస్టెన్స్ ఏ విధంగా అంటే ఫ్లవర్స్ హైవ్కి ఎంత దూరంలో ఉన్నాయో కూడా డ్యాన్స్లో వెహికల్ రన్ డ్యూరేషన్ ద్వారా సిగ్నల్ చేస్తుందంట. జనరలీ ఫుడ్ సోర్స్ ఎంత దూరంగా ఉంటే వెహికల్ పొజిషన్ అంత ఎక్కువసేపు ఉంటుందంట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బీ ఫ్లవర్ నుంచి తీసుకొచ్చిన నెక్టార్ టేస్ట్, ఫ్లవర్ స్మెల్ని కూడా ఇతర బీస్ గుర్తించగలవు. దీంతో వాళ్ళు సరైన ఫ్లవర్ని సెర్చ్ చేసి చేయడానికి హెల్ప్ అవుతుందంట. సూపర్బ్ కదా. మనం డ్యాన్స్ మన ఎనర్జీ కోసం, హ్యాపీ మూమెంట్ లేక ఎంటర్టైన్మెంట్ కోసం మనం చేస్తే, బీస్ మాత్రం అవి కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసేయండి. రైట్, స్టేట్ అంటే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
0: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
0: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
0: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
0: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
0: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ లో టైం 9:55 అండ్ యూఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై వైబ్రెంట్ హైదరాబాద్ షో విత్ మీ ఆర్జే రానా ప్రతాప్. అండ్ యూ ఆల్మోస్ట్ నా షో అయిపోయిందనమాట. నెక్స్ట్ వీక్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 2 డేస్లో, రేపు కాకుండా ఎల్లుండే మళ్ళీ వచ్చేస్తాను. అండ్ ఈ మ్యూజికల్ జర్నీలో మీతో ట్రావెల్ చేయడానికి నెక్స్ట్ ఆర్జే ప్రియ బాంధవి గారు, ఆర్జే ప్రియ బాంధవి కూడా వచ్చేసింది, రైట్? సో స్ట్రేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ యా ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్ జోష్. ఇట్లనే ఉండాలన్నమాట నేను నెక్స్ట్ వీక్ వచ్చేదాకా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ఇండి కూటమి మహిళా వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా రక్షణబంధ వేడుకల్లో మాట్లాడిన ఆయన, ఉజ్వల మాతృవందన 33% మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా ప్రధాని మోదీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూరవిద్య కోర్సుల దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ బీఈడి ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు సెప్టెంబర్ 21 వరకు, ఇతర యూజీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు అక్టోబర్ 10 వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రజావుల్లా ఖాన్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించినందున ఏఐఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎస్ఏ హుసేన్ అన్వర్ తెలిపారు. పార్టీ అధినేత సూచనల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026-27 ఫాల్ సెషన్కు దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మొత్తం 350 మంది అర్హులైన బీసీ ఈబీసీ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 84 సబ్జెక్టుల ఫలితాలు విడుదల అవగా 4,000 మందికి పైగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించారు. ప్రశ్నా పత్రాల్లో దొరికిన తప్పుల కారణంగా జూన్లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు ఎన్టీఏ తిరిగి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30 ఉదయం 11 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాయదుర్గంలో భూమికి మరోసారి రికార్డు ధర వచ్చింది. టీజీఐఏసీ నిర్వహించిన వేలంలో ఎకరం 269 కోట్ల రూపాయలు పలికింది. రాయదుర్గం పాన్మక్తాలోని ఈ భూమిని టీజీఐఏసీ వేలం వేసింది. మొత్తం 5.38 ఎకరాలను బన్సీరామ్ బిల్డర్స్ దక్కించుకుంది. ఆగస్టు 21 ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 12.4 బిలియన్ డాలర్లు పెరిగి 729.3 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయని ఆర్బీఐ తెలిపింది. విదేశీ కరెన్సీ

సి ఆస్తులు 591.3 బిలియన్ డాలర్లకు, పసిడి నిల్వలు 114.2 బిలియన్ డాలర్లకు పెరగటం ఈ వృద్ధికి ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం తెలుగులో మాట్లాడుతున్నాం, తెలుగు పాటలు వింటున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం, కానీ మన ఎవ్రీడే తెలుగుని మన ఎవ్రీడే లాంగ్వేజ్గా చేయడానికి ఒక వ్యక్తి చాలా పెద్ద పోరాటం చేశారు, కృషి చేశారని మీకు తెలుసా? ఆయన పేరు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు. 1863 ఆగస్ట్ 29 అంటే ఈరోజే శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేటలో జన్మించిన రామ్మూర్తి గారు టీచర్గా, రైటర్గా, రీసెర్చర్గా చాలా పనులు చేశారు. కానీ ఆయన పేరు తెలుగు చరిత్రలో నిలిచిపోవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఆ రోజుల్లో రాసే తెలుగు గ్రాంధిక భాష, చాలామందికి కష్టంగా ఉండేది. కానీ మాట్లాడే తెలుగు, మన ఇంట్లో మన వీధుల్లో వినిపించే తెలుగు వేరేలా ఉండేది. రామ్మూర్తి గారు చెప్పేది ఏంటంటే, భాష అంటే పండితులు మాత్రమే అర్థం చేసుకోవడం కాదు, సామాన్యకులకు కూడా అర్థం కావాలి. అందుకే ఆయన వ్యవహారిక తెలుగు అంటే మనం రోజు మాట్లాడే తెలుగు కోసం, ఒక చేంజ్ కోసం ఒక మూమెంట్ నడిపారు. అందుకే ఆయన పుట్టినరోజు ఈరోజు ఆగస్ట్ 29 తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ మన తెలుగు స్టోరీ ఇక్కడే ఆగిపోదు. ఒక బ్యూటిఫుల్ తెలుగు పాట తర్వాత మన లాంగ్వేజ్లో ఎన్నో చేంజెస్ వచ్చాయని తెలుసుకుందాం.

వెల్, ఎంత చక్కనైన పాట. కొన్ని మాటల్లో మన భాష స్వీట్నెస్ ఉంటుంది, కొన్ని పాటల్లో ఆ స్వీట్నెస్ వినిపిస్తుంది. అలాంటి ఒక బ్యూటిఫుల్ మెలడీ విన్నారు ఎంత చక్కగా ఉన్నావే ఫ్రమ్ రంగస్థలం. మనం అమ్మా అని, అమ్మా అని పిలిచినా, ఫ్రెండ్తో ఏమిరా అని పిలిచినా, కోపం వచ్చినా ప్రేమ వచ్చినా మన ఫీలింగ్స్ని మన తెలుగులో చెప్పినప్పుడు ఆ ఫీలే వేరు. August 29 ఇస్ తెలుగు భాష దినోత్సవం, సెలబ్రేటెడ్ ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ వెంకటరమణమూర్తి గారు. ఆయన తెలుగు అందరికీ ఈజీగా అర్థమయ్యేలా వాడుక భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కృషి చేశారు. అండ్ టుడే తెలుగుని సెలబ్రేట్ చేయడానికి పెద్ద పెద్ద పద్యాయాలు నేర్పవలసిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క తెలుగు పాట వినండి, ఇంట్లో వాళ్ళతో తెలుగులో మాట్లాడండి, లేక మీ ఫేవరెట్ తెలుగు వర్డ్ని ఎవరికైనా చెప్పండి, తెలుగు నేర్పించండి. ఎందుకంటే మన భాష అంటే జస్ట్ వర్డ్స్, అక్షరాలు కాదు, మన మెమరీస్, మన ఇమోషన్స్, మన ఐడెంటిటీ. అండ్ యాజ్ శ్రీకృష్ణ దేవరాయ గారు సెడ్, దేశ భాషలందు తెలుగు లెస్స, అంటే దేశ భాషలన్నిటిలో తెలుగు గొప్పది. సో ఈ తెలుగు భాష దినోత్సవం రోజు మన తెలుగులో మాట్లాడదాం, విందాం, ప్రేమిద్దాం, మాట్లాడదాం, పాటలు విందాం. వింటూ రండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: Well, the clock ticks 10:57. Please stand by for the news headlines at 11 from our primary channel. Until then, a commercial is coming up next.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం టాస్కెట్ వెళ్లనున్నారు. మోదీకి ఇది 4వ ఉజ్బెకిస్తాన్ పర్యటన. ఈ పర్యటనలో 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటుదారుల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలు 22A సమస్యపై తలపెట్టనున్న దీక్షపై చర్చించనున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతు యాత్ర, విద్యార్థుల సమస్యలపై మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. డిజిటల్ ప్రకటనలు, గేమింగ్, స్ట్రీమింగ్, ఏఐల వల్ల భారత మీడియా వినోద రంగ మార్కెట్ 2030 నాటికి $36.7 బిలియన్ చేరనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2025-30 మధ్య నమోదయ్యే 7.4% వార్షిక వృద్ధి రేటు అంతర్జాతీయ అంచనాల కంటే దాదాపు రెట్టింపు అవుతుందని వెల్లడించింది. వినియోగదారులు పోగొట్టుకున్న 70692 ఫోన్లను సంచార సాథి యాప్ ద్వారా గత జులై నెలలో గుర్తించినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో ప్రకటించారు. ఒక నెలలో ఇంత పెద్ద ఎత్తున ఫోన్లను గుర్తించడం ఈ విధానం ప్రారంభించిన నాటి నుంచి ఇదే తొలిసారని వెల్లడించారు. హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ దూర విద్యా కోర్సులు దరఖాస్తు గడువును పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, బీఈడీ ప్రవేశ పరీక్షల అప్లికేషన్లకు 21వ తేదీ వరకు, ఇతర యూజీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు 10వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ రిజావుల్లా ఖాన్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: successful or interesting about everyone else, then we completely miss what makes us special. And here's funny thing about life. There's no director standing behind you saying, okay, this is your big moment. You have to recognize it yourself. So maybe today, stop waiting for permission to take up space in your own story. You don't have to be perfect. You don't have to have everything figured out. Just stop being a side character in your own story that was always not meant to be yours. You are the main character. A little more self-belief, a little less comparison, and suddenly you are living your own main character moment. Well, right next up, I have a commercial break, and after that, we have another song called What Makes You Beautiful lined up for you. Stay tuned to Akashavani FM Rainbow 101.9.
1: Irani chai,
2: bun maska,
1: Hyderabadi biryani,
2: tongue di kebab,
1: kurbani ka meeta,
2: shehdood malai.
1: Hyderabad is a grand buffet,
2: and every dish has a story waiting to be told.
1: Exactly, that's why Jashne Hyderabad is your afternoon treat.
2: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
1: It's not just food.
2: It's culture, history, and flavor rolled into one.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: Welcome back, listeners.

some uptown funky up. Uptown funky.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: Welcome back, listeners. You are tuned into Akashavani FM Rainbow 101.9 and I am Priya Bandhavi. So the clock ticks 12:19 and I have got a question for you. Have you ever watched someone play a sport so effortlessly that you thought, how on earth are they doing that? That's exactly the kind of question people must have asked when they watched Major Dhyanchandji play hockey. August 29th, which is today, celebrated as National Sports.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు?

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: हमने पूछा था आज नेशनल स्पोर्ट्स डे के संदर्भ पे आपका फेवरेट चाइल्डहुड गेम मेमोरी, एंड वी हैव अ कॉलर रेडी. लेट्स सी स्पीक हु इट इज. हेलो
1: మా
0: హలో.
1: ప్రియబంధువు గారికి మంచి టాపిక్ తెచ్చినాము. శుభాకాంక్షలు మీకు.
0: థ్యాంక్ యూ సార్. మీ పేరు ఎక్కడి
1: తర్వాత
0: నుంచి మాట్లాడుతున్నారు?
1: ఈరోజమ్మా నేను రమణయ్యనమ్మా. ఈరోజు తెలుగు భాష దినోత్సవం కూడా ఉందమ్మా.
0: ఎస్ సార్.
1: అట్లే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం.
0: అవును సార్.
1: ఇది మామూలుగా మనకు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాల్లో కావాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే ఏమిటి మనం చేస్తాం. అయితే చిన్నప్పుడు మేము ఏం చేస్తానేమంటే నాకు ఫేవరెట్ వచ్చేసి ఫుట్బాల్, హాకీ, తర్వాత ఇది మన

0: 26లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: वेलकम बैक लिसनर्स, आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9, रेनबो के साथ है लाइफ रंगीन. आज है नेशनल स्पोर्ट्स डे और हमारा हेलो रेनबो का टॉपिक है योर फेवरेट गेम और स्पोर्ट एज अ किड. वी हैव अ कॉलर रेडी, लेट्स लिसन हु इट इज. हेलो.
2: हेलो जी.
1: हेलो रेनबो.
2: हेलो अंडी.
1: చెప్పండి, ఎవరు మీరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
2: నా పేరు దివ్యా అండి, నేను హైదరాబాద్ నల్లకుంట నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి దివ్యా గారు, ఈరోజు టాపిక్ విన్నారా?
2: విన్నానండి. ఫేవరెట్ గేమ్, నా ఫేవరెట్ గేమ్ ఏంటి అంటే, యాజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ, వెరీ ఫేమస్ గేమ్ ఒకటి పికిల్ బాల్ అనే చెప్పాలి. ఇట్స్ రిఫ్రెషింగ్ గేమ్ ఫర్ ఆల్ కార్పొరేట్ ఎంప్లాయీస్. అందరూ ఈ మధ్య పికిల్ బాలే ఆడుతున్నారు. ఈ మధ్య నేను కూడా చాలా సార్లు పికిల్ బాల్ ఆడడానికి వెళ్ళాను మా ఫ్రెండ్స్ తో ఆఫ్టర్ వర్క్. ఇట్స్ కైండ్ ఆఫ్ యునో రిఫ్రెషింగ్ అండ్ ఫన్, ఆల్సో హ్యాస్ ఫిట్నెస్.
1: Yes.
2: సో పికిల్ బాల్ ఇస్ మై ఫేవరెట్ గో టు గేమ్ అండి.
1: థ్యాంక్ యూ కైవల్యా గారు. వి హావ్ అనదర్ కాలర్, లెట్స్ లిసన్ హూ ఇట్ ఇస్. హలో. आई थिंक कॉल नहीं मिल पाया है, कोई बात नहीं, फिर से ट्राई कर लेना. और हमारे नंबर्स मैं आपको फिर से बता देती हूँ, 0402323-0030, 0402323-4821, 0402970-4715. और हमारा व्हाट्सएप पे भी मैसेज कर सकते हैं आप, 0402323-4822. एंड हियर्स अनदर सॉन्ग कमिंग योर वे, एंजॉय द ट्यून्स.

0: वेलकम बैक लिसनर्स, यू आर ट्यून इन टू आकाशवाणी एफएम रेनबो 101.9 और हमारे हेलो रेनबो प्रोग्राम पे एक कॉलर रेडी है, सुनते हैं कौन है। हेलो,
1: हेलो, नमस्कार। प्रिय बांधवी, अंदर बंद हूँ।
0: थैंक यू सर। नमस्ते सर, कैसे हैं आप?
1: बहुत अच्छा है।
0: यस सर, यस सर, चेप्पन सर।
1: అయితే నాకు నచ్చిన స్పోర్ట్స్ లో కబడ్డీ కబడ్డీ
0: ఎస్ సార్
1: కబడ్డీ కబడ్డీలో మా టీమ్ లో అందరూ అవుట్ అయిపోయినా కూడా నేను ఏకగ్రీవంగా ఉండేవాడిని, మళ్ళీ అందరిని బతికించేవాడిని అనమాట.
0: దట్స్ ద స్పిరిట్ సార్.
1: ఎదుటకు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కబడ్డీ కబడ్డీ కబడ్డీ అనేటప్పటికల్లా ఒకేసారి నలుగురు అవుట్, లేకపోతే ఇద్దరినైనా అవుట్ చేసేవాడిని.
0: నైస్ సార్.
1: అలాగా గెలిపించేవాడిని అనమాట.
0: అలానే కదా సార్ టీమ్ కి కూడా స్ట్రెంగ్త్, టీమ్ కి కూడా స్ట్రెంగ్త్ వస్తుంది కదా సార్, హోప్ ఉంటుంది,
1: బలం వస్తుంది దాని నుంచి. కబడ్డీ కబడ్డీ వలన బలం వస్తుంది. పక్కనే మా గ్రూప్ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ కూడా ఇలా చేస్తారంటే చాలా బాగా చేస్తుంటారు అనమాట.
0: ఎస్ సార్.
1: దాని తర్వాత రస్సీ అని చెప్పని తాడుతోనే ఒక ఆట ఉంటుంది.
0: ఓకే సార్.
1: ఆ తాడిని అటువైపు 10 మంది ఇటువైపు 10 మంది లాగుతుంటాం అనమాట.
0: ఓకే సార్.
1: ఎవరి బలం ఎలా ఉందో అప్పుడు తెలిసిపోతుంది.
0: ఓకే సార్. టగ్ ఆఫ్ వార్ అంటారు సార్ ఇంగ్లీష్ లో, రైట్?
1: అది ఈ అవుట్డోర్ గేమ్స్ అనమాట. ఇండోర్ గేమ్స్ లోనేమో చెస్.
0: ఓ నైస్ సార్.
1: చెస్ చాలా బాగా చదరంగం, తెలుగులో చదరంగం అంటారు, ఇంగ్లీష్ లో చెస్ అంటారు.
0: ఎస్ సార్.
1: దాన్ని కూడా బాగా ఆడుతుంటాను. దాంట్లో కూడా మా అంటే ఇప్పుడు మా మనవాళ్ళు కూడా నేర్పిస్తున్నాను. ఇంకా ఓడేదే లేదన్నమాట.
0: ఇట్స్ నైస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. వెల్, దట్ వాజ్ ద కాలర్ అండ్ వీ హ్యావ్ అ కమర్షియల్ స్పాట్ అండ్ లేటర్ దాట్ ఐ హ్యావ్ అనదర్ సాంగ్ లైన్డ్ అప్ ఫర్ యూ. ప్లీజ్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
5: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు

0: सुनते हैं कौन है। हेलो,
1: हेलो, गुड आफ्टरनून मैडम।
0: गुड आफ्टरनून सर, कैसे हैं आप, कहाँ से बात कर रहे हैं?
1: बहुत अच्छा है जी। ओम शांति जी, नमस्कार जी। मेरा नाम पोलशेट्टी मेहर बाबा जुबिल से बात कर रहा हूँ मैडम
0: जी। सर बोलिए सर।
1: आपका ट्रैफिक बहुत अच्छा है मैडम। आप कैसा ट्रैफिक देता है, आपका दिमाग बहुत अच्छा तेज चलता है मैडम। हम लोग भी एफएम रेनबो सुन सुन के पहले फोन बात करने नहीं आता मैडम मेरे को
0: जी। सर
1: एफएम रेनबो सुनने के बाद सब लोग कॉलर से बात करते हैं मैडम। इन लोग बात सुनने के बाद मैं भी कई को बात नहीं करना बोल के थोड़ा डर भी चला गया मैडम।
0: यस सर,
1: अच्छा
0: थैंक
1: से
0: यू
1: मैं भी
0: सर,
1: बात कर रहा हूँ मैडम।
0: थैंक यू फॉर कॉलिंग सर। अपना मेमोरी शेयर कीजिए सर।
1: मैं तो पहले स्कूल में पढ़ने के टाइम में भी मैडम, मेरा मेरा गांव में गोदावरी नदी है मैडम।
0: जी सर,
1: किनार में मैडम रेत ही रहता है मैडम।
0: जी सर,
1: रेती में शाम को टाइम में स्कूल छोड़ने के बाद गोदावरी नदी में रेती के पास जाके कबड्डी खेलती मैडम। कबड्डी में मैं फर्स्ट नंबर फर्स्ट मैडम कबड्डी में।
0: ओह नाइस सर।
1: स्कूल में भी गेम्स लगाने के टाइम में कबड्डी में नहीं कि कप आया, सर्टिफिकेट आया, बहुत आया मैडम।
0: जी सर।
1: और एक मैडम कैरम्स बोर्ड में बहुत अच्छे से खेलते मैडम। ख्याल कैरम्स बोर्ड,
0: अच्छा है
1: ये
0: सर।
1: व्हाइट ब्लैक रेड रहता है ना मैडम, बीच में रेड लगा के।
0: हाँ सर।
1: डबल्स खेलने के टाइम में भी, सिंगल्स खेलने के टाइम में भी मैं कैसा भी रेड मेरे हाथ से सूरज में जाती मैडम।
0: अच्छा है सर,
1: मेरे
0: आपका
1: हाथ से डाल
0: विजन।
1: देते मैडम। मैं ऐसा इतना प्लेयर मैडम कैरम्स बोर्ड में। अभी आई तो एक काला वाला कैसा है, व्हाइट वाला कैसा है, रेड वाला कैसा है, मेरे को नहीं दिखता मैडम।
0: ओके सर,
1: अभी मेरे को नहीं दिखता मैडम, क्या करना। मेरे को इतना चांस दिया मैडम, बहुत अच्छा है मैडम। थैंक यू मैडम, पोलिस सिटी मेहर बाबा मैडम।
0: थैंक यू सर, थैंक यू फॉर कॉलिंग इन। हमारे अगले कॉलर रेडी है, सुनते हैं कौन। हेलो
2: राधे राधे।
0: राधे सर, राधे सर, कैसे हैं आप?
2: బాగున్నానండి ప్రియా బాంధవి గారు, మీరు బాగున్నారా?
0: బాగున్నాను సార్, చెప్పండి సార్, టాపిక్ విన్నారా?
2: విన్నాను. యాక్చువల్గా స్పోర్ట్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్ని. కాకపోతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇస్ టేబుల్ టెన్నిస్.
0: ఓకే సార్, ఆడతారా మీరు అంటే ఇప్పుడు కూడా, ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారు?
2: ఇప్పుడు అంటే ఏంటంటే యాక్చువల్గా నౌ ఐఎమ్ డిజబుల్, ఎందుకంటే మిడిల్ ఏజ్ లో ఐ లాస్ట్ మై విజన్.
0: ఓకే సార్.
2: బికాస్ ఆఫ్ మై ఆర్పీ అంటే అక్కడ వరకు నేను ఆడాను బాగానే. ఏంటంటే క్లబ్స్ లో కూడా ఆడాను. యాక్చువల్ గా నేను సర్వ్ అనేది, ఆ సర్వింగ్ అనేది ఎట్లా అంటే అపోనెంట్ అపోనెంట్ ప్లేయర్ ఏంటంటే సర్వ్ చేసేందుకు నాకు పెనాల్టీ ఇచ్చేవాడు, ఎందుకంటే అంత లో అవుతుండే నా సర్వ్. నా సర్వింగ్ అనేది అంత లో ఉంటుండే, బట్ గేమ్ అయితే స్టార్ట్ ఉంటుండే. లిఫ్ట్ చేసినా కూడా ఆ స్మాషింగ్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా నువ్వు ఒకటి టాపిక్ లో చెప్పావు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే పిలిచి కింద గేమ్స్ ఆడేది. అది ఈ రోజు మనము వీఆర్ మిస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆ పిల్లలు ఈ మధ్య ఆ విధంగా ఆడటం లేదు, అదే బాగా ఇబ్బందికరంగా ఉన్నది. కాకపోతే పిల్లలు అప్పుడు మేము ఆడిన విధంగా అదే ఇప్పుడు ఏంటంటే ఆడేసి వస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ కి వస్తుంటే మళ్ళా స్టార్ట్, మళ్ళా గేమ్స్ స్టార్ట్, మళ్ళా ఈవినింగ్ అమ్మ విల్స్టకల్ ఇంటికి వస్తుంటే మళ్ళా ఈవినింగ్ అవర్స్ లో మళ్ళా నైట్ అయ్యేసరికి ఏంటి, నైట్ కూడా రెస్ట్ ఇచ్చేది, నైట్ లో కూడా మళ్ళా హైడ్ అండ్ సిక్ గేమ్ గానీ ఏదో గేమ్ అదే అట్లా ఆడేసేటోళ్ళం. ఆ ఫిజికల్ యాక్టివిటీస్ అనేటి ఎంత జనరేటింగ్ ఉండేటి అంటే మనకు బూస్టింగ్ ఇచ్చేది ప్రియ బాంధవి. అది ఏంటంటే నిజంగా కూడా యాక్చువల్ గా ఇంకోటి నువ్వు బిలీవ్ చేయవు. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒకటి మళ్ళా లాస్ట్ లో కూడా ఒకటి అన్నావు, వాకింగ్ అయినా ఏదైనా కూడా. ఇప్పుడు నేను ఏంటంటే టెరస్ పైన ఎల్లిపాయలు ఇంకా ఎండు మిరపకాయలు ఒక ప్లేట్ లో పెట్టి పక్షుల నుంచి వాటిని కాపాడుకుంటా వాక్ చేస్తున్నాను. యువర్ బిలీవ్ చేయగలుగుతావా ఇప్పుడు?
0: Yes sir, physical activity అనేది చాలా ఇంపార్టెంట్.
2: చాలా
0: ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో
2: అన్న చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీలైతే ఒక పాట ప్లే చేస్తాం అనుకుంటున్నాను, చెప్పాలా? అయితే జ్వల్ దీప్ నుంచి హోట్ మై ఐసీ పార్క్.
0: ఓకే సార్,
2: have a great day, thank you very much.
0: Okay sir, thank you sir, thank you for calling in,
2: thank you.
0: So aap bhi apna favorite memory share kar sakte hain sports ke related. Hamare numbers hai 0402323 0030, 0402323 4821, 0402970471. aap hame whatsapp pe bhi message kar sakte hain, bahut sare messages aa rahe hain hamare whatsapp pe. Whatsapp ka number hai 0402323 4822. Well, right on that note, we have another song coming your way. Enjoy the tunes and stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: हम हेलो रेनबो शो पर और आज नेशनल स्पोर्ट्स डे है और हमारा टॉपिक है फेवरेट गेम और स्पोर्ट एज अ किड. वी हैव अ कॉलर रेडी, लेट्स स्पीक टू देम. हेलो हेलो हेलो रेनबो बहुना मैडम मेरे बहुना मेरे टॉपिक विनारा
2: मैडम
1: चपंडी
2: तेलुगु भाषा दिनोत्सव
1: यस मैम
2: अंदर की शुभाकांक्ष తెలుగులోనే అంటే మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులోనే మాట్లాడుతున్నాము.
1: అవును మ్యామ్,
2: తెలుగులో మాట్లాడాలి, తెలుగు ఇది ఎందుకంటే అమ్మ భాష తెలుగు కా మాతృభాష తెలుగు అమ్మ భాష. అయితే ఇది స్పోర్ట్స్ డే, అందరికీ శుభాకాంక్షలు. ఆటల వలన మనకి మెంటల్లీ ఫిజికల్లీ కూడా బాగుంటాం, హెల్తీగా ఉంటాం. ఇప్పుడంటే తగ్గిపోయేగా కానీ అప్పుడేంటే అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండేవి, స్కూల్లో ఆడిచ్చేవాళ్ళు, ఖోఖో ఆడేవాళ్ళము, రింగ్ ఆట ఆడేవాళ్ళము, అంటే చాలా ఆటలు. అదే కాక ఇంటి దగ్గర కూడా హాలిడేస్ లో అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ ఇంట్లో బ్రదర్ సిస్టర్ అందరూ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అందరం అన్ని ఆటలు
1: ఆడేవాళ్ళు.
2: ఇండోర్ గేమ్స్ లో కూడా మీకు తెలుసు అనుకుంటా, స్నేక్ అండ్ ల్యాడర్, క్యారమ్, అంటే బ్రెయిన్ అంటే చాలా యాక్టివ్ అవుతుంది మనకి, హ్యాపీగా ఉంటాం. బయట కూడా చాలా ఆటలు ఉంది, ఇప్పుడంటే క్రికెట్ కానీ అప్పుడు గిల్లీ దండని, ఫుట్బాల్, కబడ్డీలు, అన్ని ఆటలు ఆడేవాళ్ళం అందరం కలిసి. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్, కాబట్టి స్పోర్ట్స్ ఎంకరేజ్ ద స్పోర్ట్స్, అందరు ఆటలు ఆడాలి, ఆరోగ్యంగా ఉండాలి.
1: Yes ma'am, thank you ma'am, thank you for sharing.
2: Thank you sir.
1: Hello Rainbow, shayad call kar gaya hai kisi ka. वेल, हमारा आज है स्पोर्ट्स डे और हमारे अगला गाना रेडी है, सुनते हैं.

0: FM Rainbow 101.9.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: Good afternoon, all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9. Bite enda chala ekkuga undi and mixed weather undi because varsham kuda pade soochanalu unnayata. Kakapothe jagrataga undandi and viral fevers అందరి ఇళ్లల్లో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కరోనా లాంటి మరొక డేంజరస్ వైరస్ మన ఇండియాకి వచ్చేసింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సూడాన్ నుంచి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, హెల్త్ ఫస్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి. మాట్లాడుకుందాం రకరకాల హైదరాబాదీ వంటలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తాను ఇవాళ జస్ట్ హైదరాబాద్లో. స్టే విత్ మీ.

Well, so generally, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఎగిటేరియన్స్ అని చెప్పేసి అలాగే రకరకాల పేరుతో వేగన్స్ అని చెప్పేసి ఇలా రకరకాల పేరుతో అందరూ సెగ్రిగేట్ అయిపోతున్నారు అండ్ హెల్త్ కాన్షియస్నెస్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది అందరిలో. బట్ స్టిల్ నాన్ వెజ్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది గుడ్డు, చికెన్, మటన్, చేపలు ఇవన్నీ. బికాస్ ఇందులో అన్నీ మాంసకృతులు కృత్రిమంగా పుష్కలంగా ఉంటాయి అని కదా. మరి వాట్ అబౌట్ వేగన్స్ అలాగే వెజిటేరియన్స్? అంటే పాలు, పన్నీర్, పప్పులు, గింజలు ఇవన్నీ ఉన్నాయి కదా అని అంటారు. కానీ నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ యొక్క ఫుడ్ కనుక, సూపర్ ఫుడ్ అంటారు దీన్ని, ఈ ఫుడ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వీటన్నిటి అవసరం లేకుండా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్ లభించేటట్టు అలాగే కొత్తగా వస్తున్న వెరైటీలు కూడా ఇందులో చాలా చేయొచ్చు అనమాట. సో ఇంతకీ ఆ సూపర్ ఫుడ్ ఏంటి అంటే సోయా. సో మరి ఈ సోయాతో మనము పాలు, పన్నీర్, మీల్ మేకర్, కీమా ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఎలాగో మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వల్ల సోయా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పాలు కావచ్చు, పన్నీర్ కావచ్చు, మిల్ మేకర్ కావచ్చు, సోయా కీమా కావచ్చు కదా. ఒక కప్పు వండిన మిల్ మేకర్ లేదా సోయా కీమాను రోజువారీ ఆహారంలో మనం కనుక భాగం చేసుకుంటే 15 నుంచి 22 గ్రాముల మాంసకృతులు శరీరానికి అందుతాయట. సో సాధారణంగా మనం పాలు ఆర్ పన్నీర్ ఇవి కనుక పడని వాళ్ళు సోయా పాలు టోపు దీనికి కరెక్ట్గా సరైన ప్రత్యామ్నాయం అనమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

ఫ్రెండ్స్ మరి ఈ సోయా పాలు అలాగే సోయా పన్నీర్ అనేది చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్తున్నారు. మెనోపాజ్ దశకు చేరుకుంటున్న మహిళలు కూడా ఈ రెండిట్లలో ఏదైనా తీసుకోవచ్చు. వీలైతే మీల్ మేకర్ను నిత్యం తీసుకోగలిగితే హార్మోన్ల అసమతుల్యం ఏదైతే ఉందో వాటన్నింటినీ తట్టుకునే అవకాశం ఉందట, శక్తి కూడా వస్తుందట. సో ఈ సోయాను కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్గా పిలవటం వెనుకున్న అసలు రహస్యం ఏంటంటే, సాధారణంగా ఇతర మొక్కలు మట్టి నుంచి పోషకాలను గ్రహిస్తాయి, కానీ సోయా మొక్కల్లోని వేర్లలో రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా ఉంటుందట. ఇది గాలిలోని నైట్రోజన్ను నేరుగా స్వీకరించి గింజల్లో ప్రోటీన్లు అమినో యాసిడ్లు తయారవటానికి కీలక పాత్ర పోషిస్తుందట. అందుకని సోయా యాజ్ అ కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్గా దాన్ని అందరూ చెప్తుంటారు. మాట్లాడుకుందాం, స్టే.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio. Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: Welcome back. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Jashne Hyderabad. వింటున్నారు. సో హైదరాబాద్లో మనకు ఈ బోలెడన్ని రకాల వంటకాలు ఉన్నాయి. దాంట్లో ఇంట్లో మనం కొన్ని స్నాక్గా చేసుకోవచ్చు, కొన్ని కర్రీలా చేసుకుంటాం, కొన్ని ఫ్రైలా కూడా చేసుకుంటుంటాం. అలాంటి ఒక ప్రోటీన్ ఫుడ్, కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అనేది మన సోయా అన్నమాట.

సోయా గమనించే తయారీదారులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, సోయాతో మరికొన్ని వెరైటీలు కూడా తీసుకొస్తున్నారట. ఎప్పుడు సోయా మీల్ మేకరే ఏం తింటామో అనుకునే వాళ్ళకి సోయా వెడ్జెస్ కూడా వస్తున్నాయట. చిన్న చిన్న క్యూబుల్లో ఉండే ఈ వెడ్జెస్తో కూరలే కాకుండా టిక్కాలు కూడా చేసుకుంటే రుచి అదిరిపోతుందట. అదేవిధంగా మిల్నింగ్ మిల్ మేకర్ను నేరుగా తినేలా పెరి పెరి మసాలాను పట్టించి క్రంచీ స్నాక్ రూపంలో కూడా దీన్ని తీసుకొస్తున్నారు. వీటితో పాటు సోయా పాప్స్ సైతం నోరూరిస్తున్నాయి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు,
0: నడుముని
1: ఇడుపు,
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష,
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్. సోయా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో సోయా చంక్స్ అలాగే సోయా చాప్స్ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి బయట. సో ఈ వీటిని కనుక మనం తెచ్చుకొని కూర రూపంలో వండుకుంటే పులావ్ రోటీలకు మంచి కాంబినేషన్ దొరికినట్లే అనమాట. సోయా పాలపొడి పిండి వంటివి కూడా ఇప్పుడు బయట దొరుకుతున్నాయి. వంటలు మాత్రకలు వాళ్ళు కోరుకున్న ప్రయోగాలు కూడా ఇప్పుడు చేయవచ్చు అనమాట. బికాస్ సోయాతో ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి. ర్యాప్స్ కావచ్చు, కప్స్ కావచ్చు, రోల్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇలా రకరకాలని సోయా వెరైటీలన్నింటినీ తీసుకొచ్చేసారనమాట తయారీదారులు. అండ్ సోయా దాంతో లభించే ఉత్పత్తుల నుంచి కేవలం మాంసకృతులే కాకుండా అదనపు పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. సోయాలో ప్రత్యేకంగా దొరికే ఐసోప్లేవోన్స్ అలాగే బయో యాక్టివ్ పెప్టైడ్లు చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తాయి.

సోయా అలాగే దాంతో లభించే ఉత్పత్తులు కేవలం మాంసకృతులే కాదండి, దానివల్ల అదనపు పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. శరీరానికి అవసరమైన 9 రకాల అమినో యాసిడ్లను అందించే సోయా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అలాగే మెటబాలిజంని కూడా పెంచుతుందట. గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే సోయాలో పీచు శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో అందుకని ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకుంటుంది, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఎముకల్ని కూడా దృఢంగా మారుస్తుందట సోయా. సో జనరలీ మనకు వయసు రీత్యా వచ్చే ఆస్టీరియోపోరోసిస్ రిస్కులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా అది బాగా నివారిస్తుందట. ఇక సోయాలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా సోయా ఆ ఉత్పత్తులు మహిళలకు చేసే మేలు అంతా ఇంత కాదు అని చెప్తున్నారు సైంటిస్టులు. సో వీటిలో జనరల్గా

చేసే మేలు అంతా ఇంత కాదు అని చెప్తున్నారు సైంటిస్టులు. సో వీటిలో జనరల్గా ఫైటో ఈస్ట్రోజన్స్ వచ్చేస్ ఐసోఫ్లేమన్స్, అలాగే ఈస్ట్రోజన్ హార్మోన్ను బ్యాలెన్స్ చేసే విధము, అలాగే మెనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలను అందుబాటులో ఉంచుతూ రొమ్ము క్యాన్సర్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయట. కాస్త తీసుకున్న ఎక్కువసేపు ఆకలి వేయని సోయా కొలాజిన్ ఉత్పత్తికి దోహదపడుతుందట. సో సోయాలో మాంసకృతులతో పాటు బోలెడన్ని పోషకాలు అందించే ఈ సోయా సరికొత్త రుచుల్లో ఆస్వాదించేందుకు రెడీ అయిపోదాం మరి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ జిష్ని హైదరాబాద్, వారి వా టేస్ట్ ఆఫ్ సోయా టుడే. స్టే విత్ మీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ కు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఈ ఉదయం నాటికి 620 పెరిగింది. 2000 మందికి పైగా ఇప్పటికీ ఆచూకీ లేకుండా ఉన్నారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంత లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కిడ్నీ సింపోజియం 2026లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అవయవ దానంపై అవగాహన పెరిగి అదొక ప్రజాఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరు మారాలని, వర్గ పోరు పక్కన పెట్టి క్రమశిక్షణ తప్పే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. 97 జీవోతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మైనారిటీలను ఓటు బ్యాంక్గా చూస్తే మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో జల్లులు పడే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

వెల్ ఫ్రెండ్స్, క్రీడలు అంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, కలలు కనటం, కష్టపడటం, ఎదురు దెబ్బల్ని తట్టుకుని ముందుకు సాగటంని నేర్పిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఒకప్పుడు సినిమాలు తీసే విధానం డిఫరెంట్గా ఉండేది, అండ్ ఇప్పుడు రకరకాల సినిమాలు వస్తున్నాయి, రకరకాల సినిమాలు రకరకాల నేపథ్యంతో వస్తున్నాయి. అలా ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్పోర్ట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన మూవీ పెద్ద సినిమా, అండ్ పెద్ద సినిమాలో ఆయన ఏకంగా 3 రకాల ఆటలను ఆడి మనకు చూపించారు. అండ్ మొట్టమొదటిగా క్రికెటర్గా అందులో సక్సెస్ సాధించారు రామ్ చరణ్, అండ్ ఆ తర్వాత మల్లయుద్ధకారుడిగా, ఆ తర్వాత పారా రన్నర్గా చాలా సూపర్గా చూపించారు పెద్ద మూవీలో. అండ్ అలాగే చాలామంది డైరెక్టర్స్ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో మంచిగా ఎన్నో మూవీస్ని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. అందులో మనకు 2019లో రిలీజ్ అయిన మూవీ వచ్చేసి జెర్సీ. సో ఈ జెర్సీ మూవీ చాలా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. నాని ఇందులో నటించారు, అండ్ నాని ఒక ఫెయిల్డ్ క్రికెటర్ లాగా ఉంటారు ఇందులో. తర్వాత హూ డిసైడెడ్ టు రన్ టు స్పోర్ట్స్ హిస్ లేట్ 30స్లో మళ్ళీ కూడా ఆయన ఆడి ఏదో ఒక విధంగా గెలవాలి అన్న ఉద్దేశంతో ఫైనల్లీ సక్సెస్ అవుతారు నాని. 2019లో ఆ మూవీ వచ్చింది. సో ఇయర్ వి గో విత్ అ బ్యూటిఫుల్ గానా విచ్ సాంగ్ బై కాల భైరవా ఫ్రమ్ ద మూవీ జెర్సీ నుంచి స్పిరిట్ ఆఫ్ జెర్సీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

వెల్ ఫ్రెండ్స్, తెలుగు మూవీస్లో స్పోర్ట్స్ బేస్డ్ చాలా మూవీస్ వచ్చాయి. 2004లో సై మూవీ వచ్చింది. దీంట్లో ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక రగ్బీ గేమ్ని తీసుకొని ఈ సినిమాని తీయడం జరిగింది. చాలా ఫెంటాస్టిక్గా యాక్టర్స్ అందరు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 99లో తమ్ముడు మూవీ పవన్ కళ్యాణ్ది కిక్ బాక్సింగ్ బేస్ చేసుకొని వచ్చింది ఈ మూవీ. అండ్ ఆ తర్వాత 2003 సంవత్సరంలో రవితేజకి బ్లాక్ బస్టర్ మూవీ అమ్మా నాన్న ఓ తమిళమ్మ, ఇందులో కూడా కిక్ బాక్సింగ్ని బేస్ చేసుకొని ఈ మూవీని తీయడం జరిగింది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェニ
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇక 2011 సంవత్సరంలో క్రికెట్ స్కూల్ లెవెల్ క్రికెట్ ని ఫోకస్ చేస్తూ తీసిన సినిమా ఇంద్రగంటి మోహన కృష్ణ గారు గోల్కొండ హై స్కూల్. ఇది కూడా చాలా సూపర్బ్ గా ఆడింది సినిమా. స్కూల్ పిల్లలని బేస్ చేసుకొని తీశారు. సక్సెస్ఫుల్గా రన్ అయింది, చాలా సూపర్గా అందరి ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత భీమిలి కబడ్డీ జట్టు 2009 సంవత్సరంలో రియలిస్టిక్ ఎమోషన్స్తో ఇంటెన్స్ రీమేక్తో ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సినిమా ఈ భీమిలి కబడ్డీ జట్టు. నాని ఇందులో నటించాడు. సో ఇందులో కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లో నాని కబడ్డీ గెలవడము, ఆయన తన తనం చాలించను అనేది కూడా చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేయడం జరిగింది ఈ సినిమాలో. నెక్స్ట్ 2003 సంవత్సరంలో ఒక్కడు సినిమా వచ్చింది మనకి. సో దీంట్లో యాక్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంది, అన్నీ ఉంటాయి. మహేష్ బాబు ఈ సినిమాలో స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్గా యాక్ట్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ ఇందులో ఎంత కీ రోల్ పోషించింది అనేది చాలా చక్కగా చూపించారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324.

మరొక నెంబర్ 2324-0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

వెల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తర్వాత 2021లో మనకి సందీప్ కిషన్ హీరోగా A1 ఎక్స్ప్రెస్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో హాకీ ప్లేయర్గా ఉంటారు ఆయన. సో ఆ బేస్లో వచ్చింది ఇది. తర్వాత 2019లో మజిలీ మూవీ వచ్చింది. అది రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో నాగ చైతన్య క్రికెటర్గా ఉంటారు. సో ఎంతసేపటికి హీరో ఓరియంటెడ్, హీరోకి ఏదో ఒక స్పోర్ట్ పెట్టేసి సినిమాని తీయడమే కాదు, హీరోయిన్ ఓరియంటెడ్లో కూడా సినిమా తీయాలి అన్న ఉద్దేశంతో గుడ్ లక్ సఖీ అనే పేరుతో 2022లో వచ్చింది. ఇది స్పోర్ట్స్ కామెడీ డ్రామా స్టారింగ్లో వచ్చిన సినిమా. దీంట్లో కీర్తి సురేష్ చాలా చక్కగా నటించారు. అండ్ ఆ తర్వాత వెంకటేష్ కూడా కోచ్గా ఒక సినిమాలో నటించడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ నేషనల్ స్పోర్ట్స్ డే డబుల్ కమిటా.

0: E poi, adios amigo.
1: ఎస్, సో చదువుతో పాటు శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరం. యువతలో నాయకత్వ లక్షణాలు, పట్టుదల, సమయపాలన పెంపొందించడానికి క్రీడలు దోహదపడుతూ ఉంటాయి. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. సో క్రీడల పట్ల యువతకు స్ఫూర్తినిచ్చేందుకు 2012 నుంచి ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటిస్తున్నారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డబుల్ కమిటా టుడే అండ్ న్యూస్ బులెటిన్స్ తర్వాత ఐల్ బి బ్యాక్ అగైన్. డూ స్టే ట్యూన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం వినవచ్చు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఈ ఉదయం సమయానికి 620 పెరిగింది. 2000 మందికి పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ పనితీరు మారాలని, వర్గపోరు పక్కన పెట్టి క్రమశిక్షణ తప్పే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాలిటెక్నిక్ను ఇంజనీరింగ్ విద్యలోనే ఉంచాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియన్

విహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 97 జీవోతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంఏఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమద్ బ్యాగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సిబిఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణ విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గాయం కారణంగా 2026 ఏషియన్ గేమ్స్కు దూరం అవుతున్నట్లు భారత స్టార్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా ప్రకటించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

వెల్కమ్ బ్యాక్ టు ది స్నాక్స్ టైమ్. సో నిన్న రక్షాబంధన్ బాగా చేసుకున్నాము. రక్షాబంధన్ అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు అలాగే అందరికీ సంబంధించిన పండగ. పెద్దైనా చిన్నైనా అక్క తమ్ముడు అన్న చెల్లి బాగుంటుంది కదా. సో అలా అన్నల ఇంటికి చెల్లెళ్ళు వచ్చినప్పుడు, చెల్లెళ్ళ ఇంటికి అన్నలు వెళ్ళినప్పుడు స్పెషల్గా మనం చిన్ననాటి ఊసులన్నీ మాట్లాడుకుంటూ హాయిగా బిర్యానీ చేసి పెట్టడము, స్నాక్స్ చేసి పెట్టడము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంచి వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం లాంటివి చేస్తుంటాం కదా. సో అలా ఈ రక్షాబంధన్ అనేది మనము స్వీట్స్ హాట్స్ బాగా పెడుతూ ఉంటాము. మార్నింగ్ రక్షాబంధనం రోజు నుంచి మొదలుకొని వినాయక చవితి వరకు రాఖీలు కట్టొచ్చు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మరి ఇవాళ స్నాక్స్ టైంలో మనం క్యాలీఫ్లవర్తో చేసే ఒక చిన్న స్నాక్ గురించి మాట్లాడుకుందాం. క్యాలీఫ్లవర్ ఒక కప్పు తీసుకోవాలి, మొక్కజొన్న పిండి అర కప్పు తీసుకోవాలి, బియ్యం పిండి తీసుకోవాలి, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి, కాశ్మీరీ కారం, నార్మల్ కారం, ఇవన్నీ ఒక్కొక్క చిన్న స్పూన్ చొప్పున తీసుకొని, గరం మసాలా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ చొప్పున తీసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ చొప్పున, ఉప్పు మనకు తగినంత తీసుకొని, నూనె వేయించడానికి సరిపడా తీసుకొని, వెల్లుల్లి తరుగు నూనె 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసి, ఈ కడిగిన క్యాలీఫ్లవర్ని చిన్న పూలుగా విడదీసి దానికి మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, తగినన్ని నీళ్ళు, కారాలు, గరం మసాలా మనం అనుకునే అన్ని కలిపి పిండిని మరీ పలచగా కాకుండా నార్మల్గా కలిపి పెట్టుకోవాలి. ఇందులో క్యాలీఫ్లవర్ పూలు కూడా వేసి అన్నింటినీ పిండి సమానంగా పట్టేలా అన్నిటికీ ఉంచుకోవాలి. కడాయిలో వేడి వేడి నూనె పోసి తర్వాత వీటిని మళ్ళీ ఆ ఆయిల్ని వేడి వేడిగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మీడియం సెగకి తీసుకొచ్చి వీటిని పొడి పొడిగా పొడి పొడిగా మనము బంగారు వర్ణంలోకి వచ్చేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మరి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు వేయించిన గోబీ ఏదైతే మనం తీసి పక్కకు పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసేసి కలిపేసేసి, బియ్యం పిండి వేయటం వల్ల ఇవి కరకరలాడుతూ ఉంటాయి, నూనె తగినంత వేడిగా ఉన్నప్పుడే గోబీలు వేయించాలి, లేకపోతే సరిగ్గా వేయగదు, ఎక్కువ నూనెని పీల్చుకుంటుంది. సో ఇది గోబీ మంచూరియా కాదు, గోబీ పకోడీ లాంటిది వేసి మనం హాయిగా స్నాక్స్ కింద తీసుకోవచ్చు.

0: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల.
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల.
0: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల.
1: పేరిణీ నృత్యం,
0: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
0: వెలుగులు విరజిమ్ముతున్న నేల.
1: పచ్చని పంటలొక వైపు,
0: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
0: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

వెల్ ఫ్రెండ్స్, ఫెస్టివల్ సీజన్ అనగానే నాట్ ఓన్లీ మనకు ఏమంటారు స్వీట్స్ హాట్స్ ఓన్లీ స్నాక్సే కాకుండా ఏదైనా డ్రింక్స్ కూడా చేసుకొని తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలా రకరకాల ఫలుదాస్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోజ్ సిరప్ ఫలుదా కావచ్చు, అలాగే పిస్తాకి సంబంధించిన ఫలుదా కావచ్చు, లేకపోతే వెనీలా ఫ్లేవర్ కావచ్చు, రాజ్భోగ్ ఫ్లేవర్ కావచ్చు, ఇలా ఏదైనా ఒక ఫ్లేవర్ ఫలుదా సేవ్ని 2 కప్పులు తీసుకొని, పాలు ఒక 4 కప్స్ తీసుకొని, ఏదైనా ఒక సిరప్ 1 కప్పు తీసుకోండి. అండ్ పంచదారకి బదులు మీరు మిల్క్ మేడ్ వాడుకున్నా పర్వాలేదు, లేదా బెల్లం కూడా వాడుకున్నా ఇంకా మంచిది. అండ్ సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు, ఏదైనా ఒక ఎసెన్స్ 1 కప్పున్నర తీసుకోండి. అండ్ టూటీ ఫ్రూటీస్, పిస్తా పలుకులు, బాదం పప్పులు, ఇవన్నీ కూడా రకరకాల అవి మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. పళ్ళ ముక్కలు 1 గుప్పెడు తీసుకోండి. పాలని కాచి చల్లార్చండి. సబ్జా గింజలు నీళ్ళలో వేసి నాననివ్వండి. ఫలుదా సేవు మరుగుతున్న నీళ్ళల్లో వేసి మెత్తగా ఉడికించి ఆ నీళ్ళన్ని వడకట్టి చల్లారిన పాలల్లో రోజ్ సిరప్, అదే మనం ఏ ఫ్లేవర్ అనుకుంటే ఆ ఫ్లేవర్ సిరప్ వేసి పంచదార వేసి కలిపేయాలి. సర్వింగ్ గ్లాసుల్లో టూటీ ఫ్రూటీ, ఫలుదా సేవు, ఆ తర్వాత నానిన సబ్జా గింజలు, పాలు, ఏ ఎసెన్స్ కావాలనుకుంటే ఆ ఎసెన్స్ తీసుకొని, అంటే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మ్యాంగో కావాలా, ఫలుదా ఐ మీన్ వెనీలా కావాలా, లేకపోతే రాజ్భోగ్ కావాలా, పిస్తా కావాలా, అలా మన టేస్ట్కి తగ్గట్టు ఆ క్రీమ్ని వేసి పైన పళ్ళ ముక్కలతో జోడించేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి ఐస్ క్యూబ్స్ వేస్తే ఫలుదా సిద్ధం. అండ్ జనరలీ ఐస్ క్యూబ్స్ అనేది కూడా అది మన ఇష్టం. అండ్ అలా ఉంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక స్నాక్ గురించి మాట్లాడుకున్నాం, ఒక డ్రింక్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహ
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: Hey, did you know the Kakatiya Kala Toranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.
4: Are you ready to break it down? Yeah! And keeping it real?

హైదరాబాద్ స్నాక్స్, హైదరాబాద్ లంచ్, హైదరాబాదీస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పులావ్లు, బిర్యానీలు కదా. మరి షాహీ పులావ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. సో షాహీ పులావ్కి మనం ఏం చేయాలంటే, బియ్యాన్ని కడిగి నానబెట్టాలి, కుంకుమ పువ్వును పాలలో వేసి పక్కన ఉంచాలి, కుక్కర్లో నూనె వేడి చేసి దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ముగ్గ, యాలకులు, జీలకర్ర, సాజీర, లవంగాలు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు ఇవన్నీ వేయించాలి. అందులో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూరగాయ ముక్కలు వేసి కలియబెడుతుండాలి. రెండు మూడు నిమిషాల తర్వాత నానిన బియ్యాన్ని తగినన్ని నీళ్లు, ఉప్పు, పంచదార, నిమ్మరసం, కుంకుమ పువ్వు కలిపిన పాలు, నెయ్యి చేర్చి మూత పెట్టి కాసేపు 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. వెల్, షాయి పులావ్ రెడీ. ఇక బూందీ రైతాతో దీన్ని వడ్డిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అదన్నమాట స్టెప్.

వెల్ ఫ్రెండ్స్, మనం పిస్తా బర్ఫీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కుంకుమ పువ్వులో 2 టేబుల్ స్పూన్ల వెచ్చని పాలు పోసి పిస్తా పప్పులను 2 గంటలు వేడి నీళ్ళలో నానబెట్టి పై పొట్టు తీసేయాలి. తడి లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆరబెట్టి ఫ్యాన్లో నెయ్యి వేడి చేసి సన్నని సెగ మీద పిస్తా పొడిని కొద్దిగా వేయించాలి. అందులో మిల్క్ పౌడర్, పంచదార జత చేసి కలియబెట్టాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. తర్వాత కుంకుమ వేసిన పాలు, యాలకుల పొడి, రోజు వాటర్ పెట్టాలి. తర్వాత వీటిని పిస్తా పప్పులను ఎక్కువగా వేయిస్తే రంగు తగ్గిపోయి బర్ఫీ మారిపోతుంది. కాబట్టి వాటిని నీట్గా పల్స్గా కోర్స్గా దాన్ని దంచుకొని ఆ మిశ్రమాన్ని మరీ ఉడికిస్తే బర్ఫీ గట్టిపడిపోతుంది అన్నమాట. వెల్ స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. నేపాల్, టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఈ ఉదయం 6 గంటల 26 పెరిగింది. 2000 మందికి పైగా ఇప్పటికీ ఆచూకీ లేకుండా పోయారు. ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం అందించిన సహాయానికి నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదెల్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. మారిన జీవనశైలి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల నివారణకు ముందస్తు స్క్రీనింగ్ జాగ్రత్తలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కిడ్నీ సింపోజియం 2026లో మాట్లాడుతూ చెప్పారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 2026 విద్యా సంవత్సరానికి గాను సెప్టెంబర్ 8-9 తేదీల్లో ఈ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జార్ అహ్మద్ బేగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: FM Rainbow 101.9.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.953 Studio Clockal Felicious. Welcome back to Taza Tunes. So the latest popular hits. Lenin movie Akhil life-lo chala manchi hit nichindi, and Lenin movie-lo chala baga actress-aru Akhil to patu entire crew. వాళ్ళకు పెద్ద సక్సెస్ వచ్చింది. అండ్ తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో కూడా స్ట్రీమ్ అవుతుంది మూవీ. వెల్, ఆ మూవీ నుంచి ది బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యు ఆల్, స్టే విత్ మీ.

ఫ్రెండ్ చిన్న సినిమాల ద్వారా చాలా మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందులో ఈ అమ్మాయి చాలా బాగా చేసింది బ్యాండ్ మేళంలో, శ్రీదేవి. అండ్ తిప్పుకుంటావు అనే సాంగ్ కూడా భలే ఫేమస్ అయింది. రాము రాథోడ్ జనరల్గా నార్మల్గా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకునే అబ్బాయికి ఈ మంచి పాట సినిమాలో రావటం, అలాగే అతనికి కూడా మంచి పేరు రావటం అనేది బాగుంది. వెల్, తాజా ట్యూన్స్ వింటున్నారు విత్ యువర్ జోక్ డాక్టర్ దీపా నిదానకవి. స్టే విత్ మీ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్ టు తాజా ట్యూన్స్. యు ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఈ మధ్య కాలంలో బాగా మంచి హిట్ టాక్ వచ్చిన సినిమా ఇరుముడి. సో మన రవితేజ గారు నటించిన సినిమా, అండ్ అంతకన్నా ముందు భరత మహాశయులకు విజ్ఞప్తి. సో రవితేజ ఫస్ట్ చాలా తక్కువ, ఆయన తక్కువ స్థాయి నుంచి ఆయన కెరీర్ని స్టార్ చేసిన ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హీరోస్లో ఒకరుగా ఉన్నారు. సో ఆయన నటించిన భరత మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఈ పాట తాజా ట్యూన్స్లో మీకోసం. తర్వాత ద రాజా సాబ్ నుంచి సహనా సహనా బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. స్టే విత్ మీ.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

వెల్ అనిల్ రావపూడి అంటేనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో మన శంకర వరప్రసాద్ పేరుతోటి మన చిరంజీవి గారిని, అలాగే మధ్యలో గెస్ట్ అపియరెన్స్ లాగా వెంకటేష్ గారిని కూడా పెట్టి చాలా చక్కగా సినిమా తీశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ ఆ సినిమా నుంచి అలాగే ఫంకీ మూవీ నుంచి చందమామ సాంగ్, శశిరేఖ సాంగ్, ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. స్టే విత్ మీ.

స్టూడియోలో టైం 5 గంటల 44 నిమిషాలు దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబిఎస్ ఆయుర్వేద చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్, ఈ అంశం గురించి ఆయుర్వేద విధానంలో చేసే చికిత్స గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవనంలో సమయానుకూలంగా భోజనం చేయడం కానీ నిద్రపోవడం కానీ అస్తవ్యస్తమైపోయాయి. ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఈ సమయ సారిని పాటించకుండా ఉన్నందున ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తున్నాయి. చిన్న ఉదర సంబంధమైన సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అటు కాన్స్టిపేషన్ కానీ, మలబద్ధకం కానీ, అరగకపోవడం కానీ, ఏది తిన్నది సహించకపోవడం కానీ గమనిస్తూ ఉంటాం. వీటికి గల కారణాలు ఏంటంటారు? ఈ మధ్యలో ఎక్కువగా ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ అని, ఐబీఎస్ అని, దానికి సంబంధించిన స్కాన్లు అలాగే ట్రీట్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి సమస్య రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
1: ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులతోటి పరిగెత్తి ఒక టైంకి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, మానసిక ఒత్తిడితోటి, విపరీతమైన ఒత్తిడితోటి కూడిన జీవన విధానం ఎక్కువ అవడం చేత మెటబాలిజం అంటే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవడం, జీర్ణమాన్య ఆహారం శరీరానికి వంట పెట్టడం, ఈ రెండు దగ్గరలా బ్రేక్ డౌన్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే ఈ ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. దాని పేరులోనే ఉంది, ఇరిటబిలిటీ అంటే మల విసర్జన విధానంలో పూర్తిగా సమూలంగా మార్పులు వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి ఒక టైం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్ గా ఉంటుంది మల విసర్జన. మనకి యూజువల్ గా సాధారణంగా మనం ఉదయాన్నే లేచినమ్మటే కడుపులో మనకి మూమెంట్స్ రావడం, పేగులు కదలికలు రావడం, మల విసర్జన చేయాలనే కోరిక కలగడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఐబీఎస్ వ్యాధితో బాధపడే వాళ్ళలో ఏమవుతుందంటే ఒక సమయం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్ గా ఏ సమయం పడితే ఆ సమయం. ఇంకోటి దీనిలో కూడా మనకి ఈ ఐబీఎస్ లో కూడా చాలా ఒక 3 రకాల విధాలైన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనకి చూసినట్లయితే ఐబీఎస్ విత్ కాన్స్టిపేషన్ అంటాం, మలబద్ధకంతో కూడిన ఐబీఎస్ లక్షణాలు. అంటే దీన్ని మనం ఆయుర్వేద పరంగా గ్రహణి వ్యాధితో పోలుస్తాం మేము, గ్రహణి లక్షణాలు అంటాం. అంటే పేగులు కదలికలు బాగా ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఐబీఎస్ విత్ డయేరియా అంటాం, అంటే

0: విపరీతమైన లూజ్ మోషన్, రోజు మొత్తంలో ఒక 10-15 మోషన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇమీడియట్ గా మళ్ళీ కాన్స్టిపేషన్, విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అట్లాగే మూడవ విధం వచ్చి ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది, డీసెంట్రీ అంటాం. అంటే వాళ్ళకి సడన్ గా లూజ్ మోషన్స్ అవుతాయి, అదే రోజు విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తుంటుంది. సో అది ఒకే విధమైన రోగిలో రెండు రకాలుగా చాలా రకాలుగా బాధపడే సమస్య అనమాట ఇది, ఐబిఎస్ విత్ డిసెంట్రీ. ఈ మూడు విధాలు కూడా చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే వ్యక్తిని చూసినట్టే వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ జీవన శైలి కానీ మానసిక స్థితి కానీ చాలా నరకప్రాయంగా ఉంటుంటుంది.
1: డాక్టర్ గారు, మీరు మానసిక స్థితి అంటే మాట గుర్తొచ్చింది. పెద్దలు అంటుంటారు, చితి చచ్చిన వాడిని కాలిస్తే చింత బ్రతుకున్న వాడిని కాలుస్తుందని. ఈ మానసిక వేదన అంటే ఈ టెన్షన్ గానీ యాంగ్జైటీ కూడా ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ కి ఒక కారణం అవుతుందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుందండి ఇరిటబిలిటీ. ఇది మానసిక రుగ్మతలతో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఇఫ్ సపోజ్ టైం బౌండ్ జాబ్ ఉంది, మార్నింగ్ 9 కల్లా ఒక మీటింగ్ కి వెళ్ళాలి, అర్జెన్సీ ఉంది, ఈ టైం కల్లా మనం అక్కడ ప్రెజెంట్ ఉండాలి, వీళ్ళకి రాత్రి నిద్రపోరు, ఇదే ఆలోచన ఉంటుంది. మెయిన్ కారణం ఏమవుతుందంటే వెళ్లే ప్రయాణంలో మనం ఆ టైంకి రీచ్ అవ్వడానికి వెళ్లేటప్పుడు ఏమన్నా మోషన్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా, ఆ టైం కరెక్ట్ గా చేయగలమా లేదా, వెళ్లాల్సి వస్తే మరి ఆ బాస్ దగ్గర మనం ఫేస్ చేయడానికి వీలవుతుందా లేదా, పేగులు కదలికలు ఒక టైం ఉండవు కాబట్టి ఈ ఆలోచన ఈ భయం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
1: ఒక విధంగా రందిలాగా అయిపోతుంది,
0: దాంతో నిద్రలేమి ఉంటుంది, ఇంకా ఈ సమస్య ఇంకాస్త తీవ్రతరం అయిపోతుంటే దీంతో ఏంటంటే వాళ్ళ స్వాభావికంగా ఉండే పరిస్థితులు మారిపోతాయి. అంటే మనిషి స్వాభావికంగా ఏదైతే సాత్వికంగా లేకపోతే వాళ్ళు డీల్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ప్రశాంతంగా డీల్ చేసే పరిస్థితి నుంచి ఒక విపరీతమైన ధోరణిలోకి మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విపరీతమైన కోపం రావటం, ఫేస్ చేసే విధానంలో మారిపోవటం, ఇటువంటి లక్షణాలు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉండొచ్చు మనం.
1: అంటే ఇరిటేషన్ బోవల్కే కాదు వ్యక్తిత్వానికి
0: కూడా వస్తుంది,
1: మనిషి కూడా చిరాకు పడము, తొందరగా విసుక్కోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ రావడానికి ఏ ఏ కారణాలు, మీరు అన్నట్టుగా వృత్తిపరమైన కారణాలు, టెన్షన్, యాంగ్జైటీ ఇవే కాకుండా మనం తినే ఆహారంలో ఏదైనా మార్పుల వల్ల వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం ఒకటి, ఇంకొకటి లేట్ నైట్ డిన్నర్స్, బాగా రాత్రిపూట కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలు, ఈ మాంసాహారం కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలు, అట్లాగే పేగుల్ని దెబ్బతీసే పదార్థాలు అని చెప్తాం. అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అధికంగా భుదించడం, వీటి వల్ల పేగులు కదలికల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నల్ లేయర్, మ్యూకోజల్ లేయర్స్ అంటాం మనం, అంటే పేగు లోపల ఉండే పల్చటి అతి పల్చని చర్మము, అది చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అది కరెక్ట్గా ఉండడం వల్లే ఎంజైమ్స్ అన్ని ప్రాపర్గా రిలీజ్ అయ్యి మనకి ప్రాపర్గా జీర్ణమైన పదార్థం శరీరానికి వంట పట్టే విధానం ఉంటుంది. అది ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిపోయి అబ్జార్ప్షన్ యూనిట్స్ అన్ని డల్ అయిపోతాయో ఈ సమస్య విపరీతమైన పరిస్థితులకు దారితీస్తుంది. వాటిలో ప్రధానంగా ఈ పరిస్థితులు, అంటే ఆహారం ఏదైతే మనకి కష్టతరంగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో ఈ ఐబిఎస్ బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎర్లీ స్టేజ్లో అల్సర్స్ కానీ లేకుంటే కొంతమంది అసిడిటీ అని చెప్తుంటారు, కొంతమంది పేగులకు సంబంధించిన సమస్యలు అని చెప్తుంటారు, బ్లోటింగ్ అని చెప్తాము, గ్యాస్ట్రిక్ సమస్యలు అని చెప్తుంటారు. వీటితో ఏంటంటే లక్షణాలకు సంబంధించిన ఔషధాలు ఇప్పుడున్న అలవాటు ఏమవుతుందంటే సడన్గా మార్నింగ్ లేవడం, ఒక యాంటాసిడ్ వేసుకోవడం, సడన్గా ఉరుకులు పరుగులు జీవన ఆ మంట తగ్గించుకొని అప్పటికప్పుడు ఉపశమనం కోసం చేసే ప్రక్రియ ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇటువంటి ఐబిఎస్ బారిన పడడానికి ఒక ప్రథమ మెట్టుగా చెప్పుకోవచ్చు మనం.
1: మీరు అన్నట్టుగా ప్రకృతిలో ఒక సర్కాడియం క్లాక్ ఉంటుంది, అంటే ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో నిద్ర లేవాలి, ఈ టైంలో మల విసర్జన కానీ ఇలాంటివన్నీ ఒక రిధిం ప్రకారం వెళ్ళినట్లయితే ఆరోగ్య సమస్యలు రావు. ఎప్పుడైతే రిధిం ను బ్రేక్ చేసి అకాలంలో తినడము, తొందరగా జీర్ణం కానీ తినడం, ఎక్కడ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాళ్ళు వాడే నూనెలు ఎప్పటి ఉంటాయో తెలియదు, ఎంతకాలం స్టోరేజ్ చేశారో తెలియదు, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సరైన నిద్ర లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అంటారా?
0: ప్రధాన కారణం అండి. వీటిలో బయలాజికల్ క్లాక్ అంటాం, మీరు చెప్పిన దాన్నే మనం బయలాజికల్ క్లాక్, ప్రతి వ్యక్తి ఒక బయలాజికల్ క్లాక్, అంటే వాళ్ళు తినే పదార్థం ఆ టైంకి ఆకలేయడం, ఆ టైంకి నిద్ర రావడం, సో ఆ టైంకి మెలకువ రావడం, ఇవన్నీ కూడా ఒక బయలాజికల్ క్లాక్, ప్రతి వ్యక్తికి వాళ్ళు అలవాటు చేసే దాన్ని బట్టి ఉంటుంది.
1: మామూలుగా మనం నిత్యం వాడుకునే సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ లేకపోతే ఎలా అయితే పనిచేయదు, అలా ప్రాపర్ నిద్ర లేకపోయినట్టయితే మన శరీరం కూడా తన పూర్తి శక్తితో పనిచేయడానికి వీలు పడదు.
0: వాస్తవం
1: డాక్టర్ గారు, ఐబిఎస్ సిండ్రోమ్, ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ వచ్చిన పేషెంట్స్ ని మీరు అన్నట్టుగా తొలుత కొద్ది మలబద్ధకం వస్తే విరేచనం సాఫీ కావడానికి ఒక టాబ్లెట్, యాసిడ్ ఫామ్ అయితే యాంటాసిడ్ వేసుకుని ఒక టాబ్లెట్, అప్పటి తాత్కాలిక ఉపశమన పద్ధతులు, స్వీయ మెడికేషన్ చేసుకుని సమస్య తీవ్రతను మరింత జటిలం చేస్తూ ఉంటారు జనాలు. అలా కాకుండా ఏ లక్షణాలని గుర్తించి ఇది ఐబిఎస్ గా ఫామ్ అవుతుంది అని తొలినాళ్లలోనే గుర్తించి డాక్టర్ గారిని సంప్రదించాలంటారు?
0: ప్రధానంగా బవల్ మూమెంట్స్, మార్నింగ్ రెగ్యులర్ గా లేచిన వెంటనే బవల్ మూమెంట్స్, మోషన్ వెళ్లాలని ఫీలింగ్ రావడం, నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు రోజులో మలవిసర్జన అనేది సర్వసాధారణం, అది ఆరోగ్య లక్షణం కూడా, ఎటువంటి సమస్య లేదు. కానీ మోర్ దాన్ 3, ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం, అట్లాగే ఒక టైం లేకుండా వెళ్లాల్సి రావడం, కడుపులో బ్లోటింగ్ అంటే కడుపు

0: ఉబ్బరం రావడం, గ్యాసెస్ కదలికలు అవడం గ్రహణి అని చెప్తాం ఆయుర్వేద పరంగా. అంటే ఒక గటి కుండలో హాఫ్ నీళ్లు పోసి కదిలిస్తే ఏ విధంగా శబ్దాలు వస్తాయో ఆ విధంగా కడుపు నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి.
1: గుడగుడా అంటారు,
0: గుడగుడ శబ్దాలు వస్తాయి, గటి యంత్ర గ్రహణి అంటాం ఆయుర్వేద పరంగా. సో అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు అనులోమనం అంటాం, అంటే మనం తిన్న పదార్థం జాగ్రత్తగా జీర్ణమైన తర్వాత అనులోమనం కింది వైపు ప్రాపర్గా వెళ్లే విధంగా ఔషధాలు తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే దాన్ని

0: ఔషధాలు తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే దాన్ని పూర్తిగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ఇంకొక లక్షణంగా చూపుకోవాలంటే మనకి ఎర్లీ స్టేజ్ వచ్చే అసిడిటీ కానీ, అట్లాగే కలైటిస్ అంటాం, పేగుల్లో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మనం ఇందాక మీరు చెప్పారు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాటిని వేడి చేసి నీట్గా వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు చేశారో తెలియదు, ఏ పదార్థాలతో తయారైందో తెలియదు, మనకి వేడిగా రుచిగా సర్వ్ చేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల వచ్చే పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, మెయిన్ క్లెప్సెల్ అని, సూడోమోనాస్ అని, ఇటు చాలా రకాల బ్యాక్టీరియాస్ మనకి ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఈ అమీబియాసిస్ సంబంధించి కానీ ఇనిషియల్ గా వచ్చే లక్షణాలు మనం అమీబియాసిస్ అనే చెప్తారు ప్రతి ఒక్కరు. కడుపు నొప్పితో కూడిన మల విసర్జన జరగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్ లో మాత్రం ఇమీడియట్ గా మనకి బెస్ట్ రెమెడీ అంటే మజ్జిగ, పల్చటి మజ్జిగ, పుల్లగా లేని పల్చటి మజ్జిగ తీసుకున్నట్లయితే ఈ సమస్యని ఎర్లీ స్టేజ్ లోనే అరికట్టుకోవడానికి గృహ వైద్యం లాగా పనిచేస్తుంది. మనకి
1: మీరు చెప్పిన లక్షణాలు గుర్తించి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒక ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించినట్లయితే ఈ ఆయుర్వేద విధానంలో ఏ రకమైన చికిత్స లభ్యం ఉంది?
0: ఫస్ట్ ఎర్లీ స్టేజ్ కనుక ఉన్నట్లయితే మనకి ఐబీఎస్ లో గ్రహణి వ్యాధిలో ఎర్లీ స్టేజ్ గా ఉన్నట్లయితే కేవలం అగ్నిదీప్తి అంటాం, అంటే వాళ్ళ ఎంజైమ్స్ ప్రాపర్ గా పనిచేసే విధంగా అగ్నిదీప్తి చేస్తూ దీపన పాచనం అంటాం, అంటే తీసుకున్న పదార్థం జీర్ణమవడం, జీర్ణమైంది మంచిగా పచనమవడం, పచనమైంది శరీరానికి వంట పట్టడం, ప్రధానంగా వీటి మీద ఎక్కువ ధ్యాస పెడతాం మేము. ఎప్పుడైతే ఈ కరెక్షన్ జరుగుతుందో వాళ్ళకి ఆ లక్షణాలు ఆటోమేటిక్ గా తగ్గిపోయి నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది.
1: ముఖ్యంగా అంటుంటారు డాక్టర్ గారు, అరిగితే ఆరోగ్యం, అరగకపోతే అనారోగ్యం.
0: అవును, 100% అండి, అది వాస్తవం అది. సో అదేవిధంగా అట్లా కాకుండా తీవ్రమైన లక్షణాలతో బాధపడే వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఫైల్, బంచ్ ఆఫ్ ఫైల్స్ తోటి వస్తారు పేషెంట్స్. ఇంకా దాంట్లో చేయడానికి ఏ టెస్ట్లు అవసరం ఉండదు,
1: అన్ని అయిపోయి చేసుకుని వస్తారు.
0: అన్ని అయిపోతాయి, అన్ని టెస్ట్లు ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ హై ఎండ్ ఉన్న ఈ లక్షణాలు ఆ విధంగా బాధపడతాయి మనిషిని, మానసికంగా దౌర్బల్యం గురి చేస్తాయి కాబట్టి ఎక్కడ ఏం చెప్తే ఆ టెస్ట్ చేయించేద్దామని పరిగెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐబీఎస్ లక్షణాలకి ఎటువంటి పరీక్షల్లో కూడా మనకి ఏమి తెలియదు, అన్ని కూడా నార్మలే వస్తాయి. స్కానింగ్ చేస్తే నార్మల్ వస్తుంది, ఎంజైమ్స్ లెవెల్ ఎటు చూసినా కూడా అన్ని నార్మలే ఉంటాయి, మోస్ట్లీ నార్మల్ ఉంటాయి. ఈ లివర్ ఫంక్షన్స్ కానీ అన్ని, ఎన్ని రకాల రక్త పరీక్షలు అన్ని చేసినా నార్మల్ ఉంటాయి. ఐబీఎస్ లో ప్రధానంగా రిపోర్ట్స్ అన్ని కూడా నార్మలే ఉంటాయి, ఎందుకంటే ఇది ఫంక్షనల్ గా ఉండే సమస్య కాబట్టి ఫిజికల్ గా ఎటువంటి దౌర్బల్యానికి గురి చేయదు. ఫంక్షనల్ అంటే పేగులు కదలికల్లో వచ్చే సమస్య వల్ల వచ్చే వ్యాధి కాబట్టి మనం ఆ కదలికలను కరెక్ట్ చేయడం కోసం చేసే వైద్యమే ముఖ్యం ఇక్కడ. సో ఆయుర్వేద పరంగా ఏంటంటే ప్రధానంగా వస్తికర్మలు అంటే మనకి పంచకర్మ విధానంలో 5 రకాల చికిత్సలో ఈ వస్తి అనేది ఒకటి ప్రధానమైన చికిత్సా విధానం. ఈ వస్తికర్మల్లో తక్రవస్తి అనేది ప్రధానమైన చికిత్స. పర్టికులర్ గా నేను ఇందాక చెప్పాను మజ్జిగ చాలా బాగా పనిచేస్తుందని. ఇక్కడ ఏమవుతుందంటే తయారైన మజ్జిగలు కొన్ని రకాల ఔషధాలు, మూలికలు కలిపి వాటితోటి ఎనిమా ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైతే పేగుల లోపల ఉన్న మ్యూకస్ మెమరీన్స్ ని మళ్ళీ హెల్దీగా మారుస్తుంది, వాటిని యాక్టివ్ గా చేస్తుంది, వాటిలో ఉన్న ఆ నిర్బలత్వాన్ని తగ్గించి మళ్ళీ యాక్టివ్ గా స్ట్రెంగ్తన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ అవి పూర్తి స్థాయిలో అబ్జర్ప్షన్ తీసుకునే విధానం అనేది తయారవుతుంది. ఈ లక్షణాల నుంచి కొంచెం కొంచెంగా పేషెంట్ పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావచ్చు. ఈ చికిత్సా విధానం కూడా మనకి 14 రోజుల నుంచి 21 రోజులు ఉంటుంది. అది ఎనిమా కూడా డైలీ ఉండదు. వాళ్ళ వ్యాధి లక్షణాలు, శరీర బలము, వ్యాధి బలం అంటాం, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని వాళ్ళకి ఎన్ని రోజులు చికిత్స అవసరం అనేది పేషెంట్ టు పేషెంట్ మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ వస్తి కర్మలు కానీ పంచకర్మ చికిత్సతో పాటు ఔషధ సేవనం కూడా ఏమైనా ఉంటుందా?
0: ఖచ్చితంగా అవసరం అవుతుందండి. ఔషధ సేవనం ఇందాక చెప్పాను మనం, ఎర్లీ స్టేజ్ లో వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల ఔషధాలు, దీపన పాచనము, అట్లాగే అగ్నిదీప్తి కోసం ఇచ్చే అంటే ఆకలి పుట్టడానికి ఇచ్చే ఔషధాలు, అట్లాగే జీర్ణం కావడానికి ఇచ్చే ఔషధాలు. ఇంకొకటి వీళ్ళలో ఏంటంటే మలం ఒక్కసారిగా ఫ్రీగా అవడానికి ఉపయోగపడే ఔషధాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
1: దీంతో పాటు ఈ ఐబీఎస్ సింప్టమ్స్ తో బాధపడే వాళ్ళు చికిత్స సమయంలో ఏ రకమైన పథ్యాన్ని, ఏ ఫుడ్ ని అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్ ను తీసుకోవాలి?
0: సో ప్రత్యేకంగా ఈ ఐబీఎస్ తో బాధపడే వాళ్ళకి మేము చెప్పేది ముఖ్యంగా మాంసాహారం దూరం పెట్టమని చెప్తాం. అట్లాగే చింతపులుసు, బాగా పుల్లగా ఉండే పదార్థాలు, నిల్వ పచ్చళ్ళు ఒకటి, అట్లాగే దుంపలు, గడ్డకూరలు, ఇవి దూరం పెట్టాలి. అట్లాగే బేకరీ పదార్థాలు, బ్రెడ్, బిస్కెట్స్, వీటితో డాల్డాతో చేసే పదార్థాలు, ఇవన్నీ దూరం పెట్టాలి. జంక్ ఫుడ్స్ అన్ని దూరం పెట్టమని చెప్తుంటాం. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడా, మద్యము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బాయిల్డ్ వెజిటబుల్స్ లో కూడా ముఖ్యంగా బీరకాయ, సొరకాయ, దోసకాయ, పొట్లకాయ, వాటరీ వెజిటబుల్స్ అంటే నీరు శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలతోటి ఉడికిచ్చిన కూరలే తీసుకోమని చెప్తూ ఉంటాం. కూరల్లో కూడా పచ్చిమిరపకాయ బదులుగా కొద్దిగా సొంటి మిరియాలు పొడి వాడమని చెప్తూ ఉంటాం. కారంతో పాటు కొంచెం సొంటి మిరియాలు వాడుకుంటే వీళ్ళకి ఆ ఇరిటేషన్, అను గట్టుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే సొంటి మిరియాలు వాడతామో దానిలో ఏంటంటే మనకి ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, జీర్ణ రసాయనాలు పూర్తిగా మంచిగా ఉత్పత్తి అవడానికి సొంటి మిరియాలు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట.
1: అంటే డాక్టర్ గారు చెప్పిన మోతాదులోనే అది
0: అంతే అంతే.
1: మీరు అన్నట్టు సాత్వికమైన భోజనము, సమయానుకూలమైన భోజనము, సరైన నిద్ర, ఔషధ సేవనము, మీరు చెప్పిన ఈ వస్తి ప్రక్రియలు కానీ పంచకర్మ చికిత్సలు అంటే పేషెంట్ టు పేషెంట్ వారి వారి వ్యాధి తీవ్రతను బట్టి పాటించినట్లయితే ఎంత కాలంలో ఈ ఐబిఎస్ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారు.
0: దాదాపుగా చాలా

0: వరకు పేషెంట్స్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ నేను ఏదైతే వశ్యకర్మలు చెప్పానో తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్ళు ఫస్ట్ సెషన్లోనే అంటే ఆల్మోస్ట్ ఒక 28 డేస్లోనే దాదాపుగా ఒక 50-60% లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి నార్మల్ అయిన పేషెంట్స్ కొన్ని వందల మందిని చూశాము నేను. అట్లాగే మళ్ళా ఆ పరిస్థితి బారిన పడకుండా ఉండేదానికి ఎలా చేయాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మీరు చెప్పారు ఇక్కడ బయలాజికల్ క్లాక్ ని తగినట్టుగా వాళ్ళ ఆహారంలో మార్పు చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైతే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ అక్కడ చెప్పినామంటే వినడానికి ఇష్టపడరు ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అయిపోయి ఉంటాయి అందరు ఇవే చెప్తున్నారు అనే భావంతో వస్తూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళని ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ కి తీసుకురావడం కష్టతరమైన పని ఎందుకంటే మానసికంగా వాళ్ళని సన్నద్ధం చేసుకుంటూ ఈ వైద్యం చేసినట్టే పూర్తి స్థాయిలో వితిన్ 40 డేస్లోనే దాదాపుగా లక్షణాల నుంచి పూర్తిగా బయటకు రావడం అనేది చూడొచ్చు.
1: ముఖ్యంగా ఏ తప్పిదం చేస్తే ఈ సమస్య వచ్చిందో కోలుకున్న తర్వాత తిరిగి అదే తప్పిదం చేస్తే మళ్ళీ సమస్య బారి పడే అవకాశం
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. మనకి నిదాన పరివర్జనం అంటాం ఆయుర్వేద పరంగా ఒక ప్రత్యేకమైన సూత్రం మాకు అది నిదాన పరివర్జనం. నిదానం అంటే కారణాలు ఏ అయితే వ్యాధులకి కలిగించడానికి పరిస్థితులకు దారితీస్తే కారణభూతమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని ఎప్పుడైతే దూరం చేస్తామో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది ఆ వ్యాధి పడకుండా కూడా ఉంటాం దాన్ని నిదాన పరివర్జనం అంటాం.
1: చాలా మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్తే అండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటబుల్ బోల్ స్ట్రీన్డ్రమ్ ఐబిఎస్ ఆయుర్వేద చికిత్స ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. పరిచయకర్త శ్రీయ శ్యామేశ్ శుంకచారి.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు మన రిమ్ జిమ్ హైదరాబాద్ షోని స్టార్ట్ చేయడానికి, సో ఫ్రెండ్స్ మరి మీ అందరికీ నమస్కారం, అలాగే స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్ మరి ముందుగా యువ సెగ్మెంట్లో యూనో జనరల్ అండ్ మంచి విశేషాలు మాట్లాడుకుందాము. ఆ తర్వాత మరి సరదాగా మీ మనసులో మాట నాతో పాటు శ్రోతలందరితో పంచుకునే కార్యక్రమం హెలో రెయిన్బో వచ్చేస్తుంది. కానీ మరి యూనో మనకు తెలుసు, నిన్నటి నుంచి 7 గంటలకి అణువంతా అనే చిన్న కార్యక్రమం మీ అందరి కోసం స్పెషల్గా మరి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఆ తర్వాత హెలో రెయిన్బో కార్యక్రమంలో సరదాగా మాట్లాడుకున్న తర్వాత తెలంగాణలో మరి మన తెలంగాణకి సంబంధించి, టూరిజంకి సంబంధించి మంచి విశేషాలు తెలుసుకుందాం. మరి ఇవన్నీ చేయాలంటే సూపర్హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అల్లూర్ సీన్ నుంచి మీ అందరినీ పలకరించడానికి వాట్సాప్ అంటూ వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: లెజెండ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము రిమ్ రిమ్ హైదరాబాద్ షోలో, అండ్ యు ఆర్ సెగ్మెంట్లో నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి మనమేమో జనరల్ విశేషాలు మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, యూనో ఎప్పుడూ కూడా మనకున్న జీవితంలో ఒత్తిడి అనేది చాలా చాలా సర్వసాధారణం అయిపోయింది. అండ్ దీన్ని దూరంగా ఉంచాలన్నా, దూరం చేసుకోవాలన్నా, వీటన్నిటికీ దూరంగా వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు కదా. నిజం, డెఫినెట్గా వెళ్తూ ఉండాలి. అంటే ఎలా వెళ్తామో, కుదరదు కదా. అందుకనే మనం ఏం చేయాలి అంటే, మనం దూరంగా వెళ్ళలేం కాబట్టి మనలో ఉన్న స్ట్రెస్ని దూరం చేయాలన్నమాట. అండ్ మనం ఎప్పుడు కూడా ఫిట్గా ఉండడం చాలా ముఖ్యం. డెఫినెట్గా స్ట్రెస్ అయితే పారిపోతుంది. అందులోనూ యూనో సెడెంటరీ లైఫ్ కాకుండా మూవ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా కూర్చునే ఉంటున్నాము. ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. అందులోనూ ఆటలు ఆడటం అంటే డెఫినెట్గా ఏంటో మర్చిపోయాయని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఆడటం అంటే యూనో అందరూ ఆడేస్తున్నారు, చేసేస్తున్నారు, కాకపోతే ఆన్లైన్లోనే ఆడుతున్నారన్నమాట. మెదడుకి యూనో

ఉండట్లేదు. ఎక్సర్సైజ్ అండ్ ఇటు శరీరానికి కూడా ఎలాంటి వ్యాయామం ఉండటం లేదనమాట. మరి స్పోర్ట్స్ ఆడడం వల్ల యాక్టివ్గా ఉంటాము, ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి, దానివల్ల మనం పని బాగా చేసుకోగలం. అఫ్కోర్స్ సింగిల్గా అయినా లేక టీమ్గా అయినా, మరి డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఎప్పుడు కూడా. సో మరి ఈరోజు జాతీయ క్రీడల దినోత్సవం అన్నమాట. అందులోనూ మన హాకీ లెజెండరీ మరి మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి కూడా ఈరోజు. డెఫినెట్గా స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంటో ఆయన తెలియజేశారు, అండ్ మన అందరం కూడా డెఫినెట్గా ఫాలో అవ్వాలి కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి మీ అందరి కోసం వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణీ నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సో ఫ్రెండ్స్, మరి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము జనరల్ విశేషాలు. సో విశేషాలకు వెళ్ళిపోదాము. ఈరోజు చదవటం జనరల్గా అందరూ చేస్తూ ఉంటారు, కానీ ఒక్కో రూపంలో ఉంటుంది. చదివేది మనకు అర్థమైతే మనకు నచ్చుతుంది డెఫినెట్గా, అది మనసుకి కూడా హత్తుకుంటుంది, అలాగే ప్రభావం చూపిస్తుంది. ఎవరిలోనైనా మార్పు తీసుకురావాలన్నా అందులో వాడి సాహిత్యం చాలా చాలా ముఖ్యం. యూనో, ఆ మార్పు పాజిటివ్నా నెగిటివ్నా అనేది సాహిత్యంలో వాడే పదాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటారు. అందుకే మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎప్పుడు కూడా మనం ఎన్నో పెద్దవాళ్ళు చెప్పటం మనం వింటూనే ఉంటాం కదా. అండ్ యూనో, మనకు ఇప్పుడైతే పెద్దగా రచనల గురించి అంత ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, కానీ యూనో పాతప్పుడు మాత్రం చాలా చాలా ఇంపార్టెన్స్ ఉండేదన్నమాట ఈ సాహిత్యానికి. యూనో అప్పుడైతే కనుక ఇప్పుడు ఎవ్రీథింగ్ మనకి యూనో మన చేతిలోనే ఉంటుంది, టిప్ ఆఫ్ ద ఫింగర్. కానీ టెక్నాలజీ అది ఎక్కువగా లేనప్పుడు, మరి ఆన్లైన్ విశేషాలు తెలుసుకోవడం అస్సలు లేనప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడుతూ ఉండేవన్నమాట. యూనో అందులో మనకి స్వాతంత్రం రాకముందు అయితే కనుక అప్పుడు జరిగే ప్రతి పోరాటాల్లో కూడా సాహిత్యం చాలా చాలా ముఖ్య భూమిక పోషిస్తూ ఉండేదంట. ఎంతోమంది కవులు రచయితలు కూడా వారి సాహిత్యంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు. సో రైటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అండ్ మాటలకి అంత పవర్ ఉంటుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ప్రతి మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విన్నారు ఫ్రమ్ ద మూవీస్ వర్షం అండ్ వన్. నేను ఒక్కడి నుంచి. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు యువ ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే నుషా.

సో ఫ్రెండ్స్, మరి మనమేమో జనరల్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, నిజమే. యూనో, ఏం చేసినా అందులో కొత్త అనేది ఉంటే ఖచ్చితంగా మనకు ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎలా అనే ఆలోచనలో అనుమానాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. ట్రై చేస్తే బాగుండును, టెస్ట్ చేస్తే బాగుండును అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది జనరల్గా అందరికీ ఉండే ఫీలింగే ఇది. కానీ కొన్ని టెస్టులు చేయడం వల్ల కాస్త నెగిటివ్ ప్రభావాలు పడుతూ ఉంటాయి అన్నమాట కదా. కొంచెం సీరియస్ నోట్లో అయితే కనుక యూనో మనకి అలాంటి వాటిల్లోకే వస్తుంది న్యూక్లియర్ టెస్ట్ కదా. మరి న్యూక్లియర్ టెస్ట్ చేయటం వల్ల డెఫినెట్గా ఏం జరుగుతుందో పూర్తిగా టెక్నికల్గా కాకపోయినా ఆల్మోస్ట్ కొంత అయితే మనందరికీ తెలుసు కదా. ఇవి చేయటం వల్ల అవి ఎలా పనిచేస్తాయో అండ్ ఆ ప్రభావం ప్రకృతి మీద ఎంత ఉంటుందో, తద్వారా మన మీద అండ్ మన ఆరోగ్యం మీద ఎంత ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో, యూనో చాలాసార్లు ఇర్రిపేరబుల్ ఎఫెక్ట్ కూడా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. డ్యామేజ్ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అండ్ మనకు హాని కలిగించే వాటి జోలికి వెళ్ళకపోవటం చాలా చాలా మంచిది కదా ఎప్పుడు కూడా. పైగా అన్ని టెస్ట్ చేసే తెలుసుకోవాలి అని ఎప్పుడూ అనుకోకూడదు, ఎందుకంటే టెస్టింగ్ ప్రతి ఒక్కటి చేయటం అంత ఇంపార్టెంటా అని ఎప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవాలన్నమాట. యూనో చాలాసార్లు యూనో మన ఇంట్లో పెద్దవాళ్ళు మనం చెప్తూ ఉంటే వింటూ ఉంటాం, ఎందుకంటే డెఫినెట్గా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి చాలా వరకు. కానీ అన్నీ ట్రై చేయాలని అనుకోకూడదు, ఎందుకంటే అన్నీ ట్రై చేయటానికి మన లైఫ్ టైం సరిపోదు. అండ్ యూనో నెగిటివ్ ఎఫెక్ట్స్ దాని నుంచి వచ్చేటట్టయితే కనుక అవి తట్టుకోవడం కాస్త కష్టం. అండ్ యూనో ఆన్ ద హోల్ చూస్తే కనుక ప్రకృతికి మంచిది కాదనమాట ఇలాంటి టెస్ట్లు అవి చేయటం. డెఫినెట్గా యూనో కొన్ని అయితే అవాయిడ్ చేయగలం, కొన్ని అవాయిడ్ చేయలేం. కాబట్టి ఆన్ అ లార్జర్ నోట్ యూనో మన వరకు ఏదైతే మనం కంట్రోల్ చేసుకోగలమో, ఎన్వైరన్మెంట్కి మంచి చేయగలమో అది మాత్రం డెఫినెట్గా మనందరం చేయగలం కదా. ఆర్ ఇట్స్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపో మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగుల మాయం.

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. ఎప్పుడు ఫోన్తోనే ఉంటావు, ఈ డైలాగ్ చెప్పని పేరెంట్ ఉండరు, ఈ మాట వినని టీనేజర్ ఉండరు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ప్రతిరోజు వినిపించే కాన్వర్జేషన్ ఇది. బట్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇస్ దాట్ ఒకే సిచ్యువేషన్ని ఇద్దరు డిఫరెంట్ యాంగిల్ నుంచి చూస్తారు. రైట్ నౌ మన స్టోరీలో కూడా అలాంటి ఒక మోమెంటే జరుగుతోంది. రవి రూమ్లో ఫోన్ చూస్తూ ఉంటాడు అండ్ బయట నుంచి వాళ్ళమ్మ లక్ష్మి పిలుస్తున్నారు. మరి ఈ సింపుల్ కాన్వర్జేషన్ వెనకున్న ఫీలింగ్స్ ఏంటి? లక్ష్మి గారు ఏమనుకుంటున్నారు? రవికి ఎలా అనిపిస్తుంది? లెట్స్ స్టెప్ ఇన్ టు దే వరల్డ్ అండ్ సీ హౌ ద సేమ్ సిచ్యువేషన్ లుక్స్ త్రూ ద ఐస్ ఆఫ్ టూ డిఫరెంట్ జనరేషన్స్. డియర్ లిసనర్స్, మన ఇవాల్టి అనువంత ఎపిసోడ్ ఒక ఫోన్ రెండు పర్స్పెక్టివ్స్. రవి, రవి నేను పిలుస్తున్నా వినబడట్లేదా? రా ఇక్కడికి. హా అమ్మా చెప్పు. రవి, నేను కిచెన్ నుంచి పిలుస్తున్నా సిన్స్ ద పాస్ట్ 5 మినిట్స్, నువ్వేమో ఫోన్లో బిజీగా ఉంటావు. అమ్మా 1 మినిట్ వెయిట్ చేయొచ్చు కదా, వస్తున్నా అన్నా కదా, ఫ్రెండ్కి రిప్లై ఇస్తుండే అమ్మా. అదే ఫ్రెండ్స్కి మాత్రం ఇమీడియట్గా రిప్లై ఇచ్చేయాలి, కానీ అదే అమ్మ పిలిస్తే మాత్రం 1 మినిట్. అమ్మా ప్లీజ్. ఏంటి ప్లీజ్? మార్నింగ్ లేవగానే ఫోన్, తినేటప్పుడు ఫోన్, కాలేజ్ నుంచి వచ్చాక ఫోన్, నైట్ పడుకునే ముందు కూడా ఫోనే. కాంట్ యూ ఎవర్ జస్ట్ బీ వితౌట్ ఇట్ ఈవెన్ ఫర్ అ లిటిల్ వైల్? అసలు నువ్వు ఫోన్ని చార్జ్ చేస్తున్నావో లేక ఆ ఫోన్ నిన్ను చార్జ్ చేస్తుందో నాకైతే అర్థమవ్వట్లేదు. నైస్ జోక్ అమ్మా. ఇట్స్ నాట్ అ జోక్, ఐఎమ్ సీరియస్. అమ్మా మీరు చూసేది ఫోన్ మాత్రమే, కానీ నేనేం చేస్తున్నానో కూడా చూడండి. I have assignments to discuss, project works untai, class updates ostai, friends keep texting. Oho, so project works, assignments antau. Nen room ku vachina prati sari books munde untai, kani nu matram aa phone chustu navutuntau. Project ante anta navukuntara? Amma project madhyalo memes kuda send chestaru kadamma, life anta serious ga undaddu kada. Emo Ravi, neeke teliyali. అలా కాదమ్మా, ఇట్స్ నాట్ లైక్ ఐ వేస్టింగ్ టైమ్ ఆల్ డే. ఫోన్ పట్టుకుంటున్నాను అంటే వెంటనే నేను టైం వేస్ట్ చేస్తున్నాను ఎందుకు అనుకుంటారు మీరు? ఎందుకు మీకు నేను ఫోన్తో ఉంటే అంత కోపం? కోపం ఎందుకా చెప్తా. ముందు స్కూల్ నుంచి వచ్చాక నా దగ్గర కూర్చొని రోజంతా ఏమైందో చెప్పేవాడివి. ఎవరితో గొడవ అయిందో, టీచర్ ఏమన్నారో, క్రికెట్లో ఎవరు గెలిచారో అన్నీ చెప్పేవాడివి. ఇప్పుడు ఇంటికి వచ్చాక డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతావు, డోర్ క్లోజ్, ఫోన్ ఓపెన్, అంతే. ఇంకెక్కడ మాట్లాడతావు నాతో? అమ్మా లైఫ్ అప్పుడు డిఫరెంట్గా ఉండేది. లైఫ్ మారింది, ఓకే, నువ్వు కూడా మారిపోవాలా రవి? అలా కాదమ్మా, కానీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి, ప్రెషర్ పెరిగింది. అసైన్మెంట్స్, ఇంటర్న్షిప్స్, ఫ్యూచర్ గురించి టెన్షన్.

ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు మాట్లాడాలనిపించదు. అయినా అమ్మ, మా జనరేషన్కి ఫోన్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. ఇట్స్ వేర్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్, ఇట్స్ వేర్ ఆర్ వర్క్ ఇస్, ఇట్స్ వేర్ ఆర్ కాలేజెస్. చాలాసార్లు మేము ఫేస్ టు ఫేస్ కలవకపోయినా ఫోన్ ద్వారా కనెక్టెడ్గా ఉంటాం. అండ్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వరీస్ మీ రవి. మీ లైఫ్ మొత్తం స్క్రీన్లోనే జరుగుతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను మాట్లాడుతుంటే కూడా వినట్లేదు నువ్వు. నేను ఏదైనా చెప్తుంటే అంటావు, కానీ హుమ్ నిజంగా విన్నావా లేదా అది మాత్రం నాకు తెలీదు. నిజం చెప్పాలంటే నాకు ఫోన్ మీద కోపమేం లేదు రవి. ఐ జస్ట్ మిస్ టాకింగ్ టు యూ. వీ లివ్ ఇన్ ద సేమ్ హౌస్, సేమ్ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాం, కానీ కొన్నిసార్లైనా నువ్వు చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఫోన్ వల్ల కాదో తెలీదు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం నాకుంది. ఇంట్రెస్టింగ్ కదా లిసనర్స్, సేమ్ సిచ్యువేషన్ సేమ్ ఫోన్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీలింగ్స్. కాన్వర్సేషన్ ఫోన్ గురించి స్టార్ట్ అయింది, కానీ యాక్చువల్ ఇష్యూ ఇక్కడ ఫోన్ కాదు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం. లక్ష్మి గారికి ఫోన్ ప్రాబ్లం కాదు, తన కన్సర్న్ ఏంటంటే షీ ఫీల్స్ రవి తనకి కొంచెం దూరం అవుతున్నాడని. రవికి ఫోన్ ఫ్రీడమ్ మాత్రమే కాదు, అది తన ఫ్రెండ్స్, తన స్టడీస్, తనకి వరల్డ్తో ఉన్న కనెక్షన్. ఒకటి చెప్పు రవి, బీ ఆనెస్ట్ అండ్ ఆన్సర్, లాస్ట్ వీక్ ఫ్యామిలీ డిన్నర్కి వచ్చినప్పుడు మా అందరితో అసలు మాట్లాడావా లేక ఫోనే చూస్తూ ఉన్నావా? ఫోనే చూస్తూ ఉన్నా అమ్మా. మరి నువ్వే చెప్పు, ఆ మోమెంట్లో ఎవరు ఇంపార్టెంట్, మేమా ఫోనా? మీరే ఇంపార్టెంట్ అమ్మా, కానీ నేను రియలైజ్ అవ్వలేదు. అదే నా ప్రాబ్లం. ఫోన్ ఇంటెన్షనల్గా కాదు, కానీ స్లోగా మన అటెన్షన్ మొత్తాన్ని తీసేసుకుంటుంది. ఓకే, ఫెయిర్ పాయింట్ అమ్మా, బట్ మీరు అది ఒక్కటే చూడకండి. లాస్ట్ మంత్ నేను కోడింగ్ కాంపిటీషన్ గెలిచా, గుర్తుందా? అవును. అయితే దీనికి దానికి ఏంటి సంబంధం? సంబంధం ఏంటంటే అమ్మా, మీరు ఫోన్ వల్ల ప్రాబ్లమ్స్ మాత్రమే చూస్తున్నారు, కానీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. ఆ కాంపిటీషన్ కూడా నాకు ఫోన్ ద్వారానే తెలిసింది, ప్రిపరేషన్ కూడా ఆన్లైనే చేశాను. అయితే ఇప్పుడు ఏమంటావురా, ఏంటి సొల్యూషన్? ఫ్యామిలీని ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అవునమ్మా, కానీ సరే, అట్లీస్ట్ డిన్నర్ టైంలో ఫోన్ పక్కన పెట్టేస్తావా? సరేలే అమ్మా, పెట్టేస్తా, కానీ మీరు కూడా డిన్నర్ టైంలో లెక్చర్స్ ఇవ్వద్దు. సరేలే. అండ్ దాట్స్ ద థింగ్ అబౌట్ పర్స్పెక్టివ్స్. లక్ష్మి గారు ఫోన్ని చూశారు, రవి తన వరల్డ్ని చూశారు. ఒకరికి కన్సర్న్ కనిపించింది, ఇంకొకరికి ఫ్రీడమ్ కనిపించింది. ఎవర్ రైట్ ఎవర్ రాంగ్ అని చెప్పడం కాదు మన ఉద్దేశం, ఎందుకంటే కొన్నిసార్లు సిట్యువేషన్ ఒకటి అయినా చూసే పర్స్పెక్టివ్ మాత్రం వేరు. సో డియర్ లిసనర్స్, నెక్స్ట్ టైం ఇలాంటి కాన్వర్సేషన్ జరిగితే మీ సైడ్ మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక్కసారి ఆలోచించండి, ఎస్పెషలీ ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ఫోన్ పక్కన పెట్టమన్నప్పుడు వాళ్ళు మనని టెక్నాలజీ నుంచి దూరం అవ్వమని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. ఫోన్ వాడకుండా మనం ఇంట్లో వాళ్ళతో ఒక 15 మినిట్స్ మాట్లాడడం ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఫర్ అస్, బట్ ఈ చిన్న యాక్ట్ కుడ్ మేక్ దే డే. అనువంతా చిన్న చిన్నగా అనిపించే ప్రతి క్షణాలలో ఒక పెద్ద అర్థం ఉందని గుర్తు చేయడానికి మళ్ళీ ఇంకో అనువంతతో కలుద్దాం. అంటిల్ దెన్, లిసన్ అ లిటిల్ మోర్, అండర్స్టాండ్ అ లిటిల్ డీపర్, అండ్ చెరిష్ ద పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. నమస్కారం.

ఇంతవరకు అణువంతా అనే ప్రోగ్రాం విన్నారు. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్లో 7:08 దాటి సమయం అలా అలా గడిచిపోతుంది. మరి కొద్ది నిమిషాల్లో హలో రెయిన్బో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరి మనం వచ్చేసాము హలో రెయిన్బో కార్యక్రమంలోకి. మరి నేను ఆర్జే అనుష, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

0: సో ఫ్రెండ్స్, మరి హలో రెయిన్బో కార్యక్రమంలో మీ మనసులో మాట మాతో పాటు శ్రోతలందరితో పంచుకునే సరదా సరదా కార్యక్రమం కాబట్టి మరి ఈ రోజు దేని గురించి సరదాగా మాట్లాడుకుందాము అంటే కనుక యూనో మనం ఇందాక టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. నిజమే, ప్రతి ఒక్కటి కూడా మనకి టెస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ జనరల్గా కొంతమంది కొన్నిటిని ఎక్కువగా టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో మరి మీకు ఎలాంటిది అంటే యూనో కొత్త కొత్త వంటలు చేసేటప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ టెస్ట్ చేస్తూ ఉంటారా, లేదా వెహికల్స్ కొంటూ ఉన్నప్పుడు టెస్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారా, లేదు అంటే కనుక యూనో ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు లేకపోతే ఎవరితోనో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక రిహార్సల్ టెస్టింగ్ ఇంట్లో పెట్టుకుంటారు. సో ఇలాంటివి ఏవైనా కానీ మీరు ఎక్కువ వీటిని ట్రయల్స్ వేస్తూ ఉంటారు, టెస్ట్ చేస్తూ ఉంటారు అన్నది మన ఈరోజు టాపిక్ అన్నమాట. సో సరదా సరదాగా మనం మాట్లాడుకుందాము. మరి మీరు డయల్ చేయాల్సిన నంబర్స్ 0402323003 0402323481 0402970 4715 కి కాల్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ కూడా పెట్టచ్చు టు ద నంబర్ 0402323484822 కి. సో ఫ్రెండ్స్, సరదా సరదాగా డయల్ చేసేయండి, అంతకంటే సరదాగా మనం మాట్లాడుకుందాము. అయితే మరి యూనో ఆల్రెడీ మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు
1: ఎవరు చెప్పుకో?
0: అలా అన్నారంటే రమణి గారే.
1: బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావు కదా?
0: సూపర్ అండి, మీరు ఎప్పుడు అలాగే ఉండాలి.
1: నాలుగు రోజుల నుంచి ఈ టైర్కి వచ్చేది రేడియో చెడిపోతుంది.
0: అయ్యో,
1: బాగా ఆరున్నర దాకా ఉంటది, తర్వాత రేకెత్తే వర్షం వల్లనేమో.
0: అవునా?
1: జాతీయ క్రీడా దినోత్సవం గురించిన?
0: లేదండి, అంటే క్రీడలు జనరల్ గా మనం ఆడుతూ ఉంటాం అనుకోండి, కానీ టెస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, మనం పరీక్షిస్తూ ఉంటాం చాలా వాటిని. అలా మీరు వేటిని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటారండి టెస్టింగ్?
1: ఏమో ఎక్కువ పరీక్షించా
0: టెస్టింగ్ ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు? అలా ఏం లేదా, మీ రేడియో మిమ్మల్ని బాగా టెస్ట్ చేస్తూ ఉంటుందా? రేడియో బాగా టెస్ట్ చేస్తూ ఉంటుందా మిమ్మల్ని అంటున్నా?
1: ఇది కాదు కానీ నాకేం లేదు, మామూలుగా క్రీడలు మాత్రం కొన్ని కొన్ని జ్ఞాపకం ఉండాయి.
0: ఓకే, చెప్పండి దాని గురించి. దాన్నే ఉంది, చెప్పండి చెప్పండి చెప్పండి.
1: అదే ఫుట్బాల్ ఒకటి,
0: ఓకే
1: కబడ్డీ ఒకటి, అప్పుడు బాగా ఆడేవాళ్ళము. తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇండోర్ గేమ్ వచ్చేసి ఏజ్ బాగా అయ్యే కొద్ది టెన్నిస్, ఇది క్యారమ్స్,
0: చెస్
1: ఆడుతా ఉంటాయి.
0: ఓకే ఓకే,
1: చిన్నగా వాకింగ్ పోవడము, చిన్నగా ఒక అర్ధ గంట సేపట్లో వాకింగ్ పోయిచ్చి ఉండడము, ఇంకా రెయిన్బో మెడిటేషన్ చేసుకోవడము, కాలం గడపడము. తర్వాత
0: ఈరోజు
1: జాతీయ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి అందరికీ కూడా.
1: తర్వాత ఇంకోటి ఏది, ఆయన ధ్యాన్చంద్, మేజర్ ధ్యాన్చంద్,
0: ధ్యాన్చంద్ అండి,
1: అది ఆయన కూడా ఉంది అనమాట. క్రీడా దినోత్సవం మూడు ఉన్నాయి ఈరోజు, మా అనౌన్స్ వచ్చిన రోజు మూడు ఉన్నాయి. అయితే

0: ఒకటి మా తెలుగులో మా తెలుగు భాష తీయనిది అనమాట. ఇది తెలుగు కృష్ణదేవరాయలు కూడా అన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు.
1: అవునండి, అవును 100%.
0: కాబట్టి మన భాష ఎట్లాంటిదంటే, చదువుది ఎంత నేర్చిన రసజ్ఞత తగ్గించుకలేకయున్నా ఆ చదువు నేర్తకంబుగదా గుణకో విధులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగా మంచి కూరనల పాకము చేసిన అందుయింపదొగడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చున్న తయ్య భాస్కర అని మన తెలుగులో ఎంత తీయగా ఉన్నాయి మా మాటలు. కాబట్టి అది నీతో పంచుకున్నాను తల్లి.
1: డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి రమణి గారు చాలా బాగా చెప్పారు కదా. తో మనతో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
2: వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
1: వెరీ గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. మీరు ఏమైనా చెప్పచ్చు, హ్యాపీగా ఫుల్ ఫ్రీడమ్.
2: దేని గురించి చెప్పాలి?
1: దేని గురించి అయినా చెప్పచ్చు. మీరు తెలుగు గురించి చెప్పాలనుకుంటే తెలుగు గురించి చెప్పచ్చు, స్పోర్ట్స్ గురించి లేదా టెస్టింగ్ ఏది ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు, ఏమైనా చెప్పచ్చు.
2: నేనైతే మా పార్క్ గురించే చెప్తా.
1: డెఫినెట్ గా చెప్పండి.
2: నేను జనవరి 28 నాడు లాఫింగ్ అండ్ క్లాపింగ్ మొదలు పెట్టాను.
1: ఓకే,
2: సో అది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. సో డైలీ నాట్ లెస్ దాన్ 22, 25, 30, 40, 50 పీపుల్ దాకా ఒక్కొక్క రోజు అటెండ్ అవుతున్నారు. సో ఇట్స్ రన్నింగ్ ఇన్ వెరీ గుడ్ దిస్ థింగ్. యాక్టివిటీ చాలా మంచిగా ఉంది, అందరు కూడా జాయిన్ అవుతున్నారు మాతో. దాంతో కూడా వాళ్ళు ఇంకా అసోసియేషన్ స్టార్ట్ చేయండి అంకల్ మీరు, ఇట్లాగూ మీరు ఏళ్ళకెళ్ళి ఉన్నారు కాబట్టి మీకు అందరు తెలుసు కాబట్టి అసోసియేషన్ ఫామ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు చేయొచ్చు, దాన్ని అంతా బాగా ఒక దీంట్లో షేప్ లోకి తీసుకురండి మీరు అని చెప్పారు. సో ఇప్పుడు అంటే చలికాలం ఉంది కాబట్టి కొంచెం వానలు గిన్నెలు పడుతున్నందువల్ల పీపుల్ తక్కువ వస్తున్నారు కాబట్టి తప్పకుండా కూడా విత్ ఇన్ నో టైమ్ ఈ నెక్స్ట్ మంత్ లోపల కంపల్సరీగా డెఫినెట్లీ ఇస్ గోయింగ్ టు బి టేకింగ్ టు ఏ మ్యాప్ దీంట్లోకి వచ్చేస్తుంది.
1: డెఫినెట్గా హ్యాపీగా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకునేందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి. సో హ్యాపీగా మీరు యూనో నేను అడిగాను అనుకోండి, మీరు ఏది ఎక్కువగా టెస్టింగ్ అవి చేస్తూ ఉంటారని డెఫినెట్గా స్పోర్ట్స్ గురించి చెప్పాలనుకున్నా కూడా హ్యాపీగా మీరు చెప్పచ్చు, ఏం పర్వాలేదు. సో ఫ్రెండ్స్, మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాము. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ అతడే ఒక సైన్యం నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో, అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి సరదాగా బోల్డన్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన హెలో రెయిన్బో కార్యక్రమంలో. సో మరి తర్వాత శ్రోత ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో
5: అనుష్క.
4: ఆహా, నన్ను హీరోయిన్ చేశారంటే అది ఖచ్చితంగా ప్రభాకర్ గారు నచ్చదు కాబట్టి. ఓలేటి ప్రభాకర్ గారు చెప్పండి.
5: ఓలేటి ప్రభాకర్ గారు ఎలా ఉన్నా అమ్మాయి?
4: సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు?
5: ఎస్ఐ
4: రేనా చెయ్యి హమేషా.
5: వెరీ గుడ్.
4: చెప్పండి.
5: అయితే టెస్టింగ్ చేస్తుంటా మనిషి మీద, నేను టెస్టింగ్ చేస్తుంటా అన్నమాట.
4: అమ్మో, ఏం టెస్ట్ చేస్తూ ఉంటారండి?
5: అంటే మనిషి దారుకు హెల్త్ సరిగ్గా ఉందో లేదో. డాక్టర్ని కాదు, యాక్టర్ని కాదు, అంటే మనిషి మీద ఓ టెస్టింగ్ చేయాలన్నమాట.
4: అదే జనరల్ గా సైకాలజిస్టులు చేస్తూ ఉంటారు కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది.
5: చెప్తారు పాపం స్పోర్ట్స్ గురించి. స్పోర్ట్స్ కాదు అక్కడ.
4: పర్వాలేదండి, ఏమైనా చెప్పుకోవచ్చు, దాన్నే ఉంది మనిష్టం కదా.
5: మనిషి మీద టెస్టింగ్ చేయాలి. మాకు ఈరోజు అనుష్క వస్తున్నాదా లేదా, వస్తున్నాదా లేదా అని చెప్పని ఈ యొక్క తపస్సు చేశాను నేను.
4: అదే ఛానల్ స్థిప్తా టెస్ట్ చేస్తా ఉన్నారు, వచ్చారా లేదా? వచ్చారలేదానా?
5: అనుష్క అనుష్క అని చెప్పని బాస్ ఎక్కడ పోయాడు అనుష్క కోసం అని చెప్పని.
4: కానీ ఇక్కడే ఉన్నాను కదా, నేను ఎక్కడికి పోతానండి?
5: మీరు ఎక్కడ పోతారు? మీ పక్కనే మేము కూడా.
4: అది ఫోన్ లో కాకపోతే.
5: ఈరోజు టాపిక్ మీద చెప్పుకుందాం.
4: చెప్పేసుకున్నాం కదా మనుషుల మీద టెస్టింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారని, ఇంకే ఉంది అదే కదా.
5: అవును, కొండల మీద కూడా ఎక్కువ టెస్టింగ్
4: చేస్తుంటాను. ఓకే,
5: పైకి ఎలా ఎక్కాలి దిగాలి, నాట్ ఓన్లీ ట్రెక్కింగ్. అయితే ఈ మనుషులు మనుషు తాలూకు జీవితం ఎలా ఉంది అని చెప్పని కూడా టెస్టింగ్
4: చేస్తూ ఉంటారు. ఓకే ఓకే,
5: ఎలా మీరు చెప్పండి కొంచెం.
4: అది ఎవరి దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. నా స్టైల్ నాకు ఉంటుంది, మీ స్టైల్ మీకు ఉంటుంది కదా.
5: కొంచెం సజెషన్ ఇస్తే. హలో,
4: వింటున్నారండి. అయినా నేను మీకు సజెషన్ ఇచ్చే అంత దాన్ని చెప్పండి. కానీ బట్ నిజంగా మీరు భలే నిజాయితీగా చెప్పేశారు, మనుషుల్ని ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటారండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే కదా. అంటే కంప్లీట్గా అలా అని కాకపోయినా ఎలా పాజిటివ్ వేలో చూసినా కూడా అయినా అప్పుడప్పుడు ఏదైనా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని ఫస్ట్ పెద్ద విషయం చెప్పే ముందు చిన్న చిన్నగా టెస్ట్ చేస్తూ ఉంటాం మనం జనాల మీద చాలాసార్లు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనది ఇంకా కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
6: స్వాగతం అను స్వాగతం.

0: నరసింహారెడ్డి గారు చెప్పండి.
1: బాగుందా మేడం?
0: సూపర్ అండి, మీరెలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నాను మేడం.
0: చెప్పండి.
1: చెప్పడానికి ఏమి మేడం, నేను ఇప్పటి వరకు పవర్ లేకుండే
0: ఓ
1: టాపిక్ ఇల్లేను మేడం, సారీ ఏమనుకోదు.
0: పర్వాలేదండి, నేను ఉన్నది అందుకే కదా, ఏం పర్వాలేదు. యూనో మనం ఈరోజు జనరల్గా టెస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఎక్కువగా ఏ విషయం గురించి టెస్టింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు, నరసింహారెడ్డి గారు? అయ్యో ఆల్ రైట్, కాల్ తగులుతా లేదా అని టెస్ట్ చేసినట్టుగా ఉంది, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, అదన్నమాట విషయం. మీ ఇష్టం, స్పోర్ట్స్ గురించి చెప్పాలనుకుంటే మీరు స్పోర్ట్స్ గురించి చెప్పండి, లేదా మీరు ఎక్కువగా ఏ విషయంలో అంటే టెస్ట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు, ఫలానా డ్రైవింగ్ విషయంలో, వంటల విషయంలో, ఇందాక మరి ప్రభాకర్ గారు మనుషుల విషయంలోనే టెస్ట్ చేస్తూ ఉంటారంట, బాగుంది కదా. ఆల్ రైట్, మనం ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. అందుకంటే ముందు తేజ ఎలవి నుంచి మంచి పాట చేస్తుంది, వెంటనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: Welcome back.

0: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనము నమ్మ హెలో రెయిన్బో కార్యక్రమంలో ఎండ్. నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో ఈరోజు హెలో రెయిన్బో కార్యక్రమంలో నేను టెస్టింగ్ గురించి అడిగాను, బట్ టెస్టింగ్తో పాటు మన ఫ్రెండ్స్ అందరూ స్పోర్ట్స్ గురించి కూడా చెప్తామని అంటున్నారు. సో మరి తర్వాత శ్రోత ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, హలో అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎవరు? హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
1: నా పేరు సుబ్బరాయన్ మేడం, పెట్టుబడి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఎవరండి?
1: సుబ్బరాయన్ మేడం నా పేరు.
0: సుబ్బరాయుడు గారు?
1: ఆ మేడం.
0: కరెక్ట్ గానే పలికేనా?
1: ఆ కరెక్ట్ మేడం, కరెక్ట్.
0: ఓకే, సుబ్బరాయుడు గారు చెప్పండి, దేని గురించి మాట్లాడతారు మీరు?
1: మేడం, ఈరోజు వచ్చేసి తెలుగు భాష దినోత్సవానికి తెలుగు తల్లికి మళ్ళీ పూల దండ కాలాది మేడం.
0: డెఫినెట్ గా, డెఫినెట్ గా అండి.
1: మేడం, మన క్రీడల్లో అంతరించిపోయిన క్రీడ ఒకటి ఉంది మేడం.
0: ఓకే, ఏంటండి అది?
1: మనకెళ్ళి గిల్లిదండ అంటారు, మా సైడ్ వచ్చేసి గిల్లంగూడి అంటారు మేడం.
0: ఓకే ఓకే.
1: ఆ చిన్నప్పుడు అదే ఆడేవాళ్ళం మేడం.
0: సో ఇప్పుడైతే అసలు ఆడట్లేదు అంటారు?
1: ఎక్కడ లేదు మేడం, ఎక్కడ చిన్నపిల్లల కాడ నుంచి అంత క్రికెట్ బాగాలనుకుంటూ తిరుగుతూ ఉంటారు.
0: బట్ అయినా ఫోన్లు ఆడేస్తున్నారు కదండి అన్ని
1: మేడం,
0: ఫోన్లు ఆడేస్తున్నారు కదా ఎక్కువగా అంటున్నా.
1: లేదు మేడం, అది అది మా గిల్లిదండ అనేది లేనే లేదు.
0: ఓకే ఓకే, రైట్ రైట్, నిజం నిజం, అవును. బట్ నేను అంటే జనరల్ గా చెప్తున్నాను అన్నమాట, స్పోర్ట్స్ బయట ఆడడం అనేసి ఫోన్లో ఆడుతున్నారు ఎక్కువగా.
1: అవును మేడం, అవును, ఎక్కువ శాతం ఫోన్లో ఆడుతుంటారు
0: చూస్తుంటారు.
1: అయినా గిల్లిదండ అనేది ఎక్కడ లేదు.
0: ఓకే ఓకే. సో అది బాగా అంతరించిపోయింది అంటారు పూర్తిగా?
1: అంతరించిపోయిందనే ఆ ఒక్క గేమ్ ను గుర్తు చేస్తున్నాను, మేము ఆడిన గేమ్ కాబట్టి.
0: ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్, బాగుందండి.
1: ఏంటంటే మేడం, తెలుగు క్యాలెండర్ అనేది మనం క్యాలెండర్ గురించి అందరికి తెలుసు, కానీ తెలుగు క్యాలెండర్ ప్రత్యేకత ఒకటి.
0: అవునండి, అవును, నిజం. దాంట్లో యూనో ఎక్కడి నుంచి అయితే తెలుగు నెల ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి ఉంటాయి కదా.
1: అదే మనకు వచ్చేసి ఒక పుష్కరానికి అంటే 12 సంవత్సరాలకు ఒక మాసం ఎక్కువ వస్తుంది.
0: అవునండి, అధిక మాసం.
1: టోటల్ ప్రపంచ దేశాలకు క్యాలెండర్ అనేది మనం ఎప్పుడో 2000 సంవత్సరం నుంచి ట్రై చేస్తే 2016వ శతాబ్దంలో క్యాలెండర్ రాగిరేకుల పైన వచ్చింది అనేది మనం తెలుసుకునే ఒక విషయం మేడం.
0: డెఫినెట్ గా, డెఫినెట్ గా, 100% అండి.
1: 2018 ఒక పేపర్ రూపంతో మనకు వచ్చింది ఇది. మనం ఈరోజు థింక్ చేస్తున్న ఒక క్యాలెండర్ విలువ ఏంటంటే, కొన్ని 100 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి 2000 సంవత్సరం అయిన తర్వాత మనకు 1800 సంవత్సరాలలో మన క్యాలెండర్ వచ్చింది మన ఇంట్లోకి.
0: సూపర్ అండి, సూపర్.
1: ఎంతో మంది దానికోసం కృషి చేసిన.
0: అవును అవును, 100%, ఏదైనా అంతేనండి. కానీ చాలా మంచి విషయాలు చెప్పారండి సుబ్బారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదన్నమాట సంగతి నిజమే కదా, ఏదైనా అంతే ఇప్పుడు మనం హ్యాపీగా ఏం ఎంజాయ్ చేస్తున్నా కూడా అప్పట్లో చాలామంది ఎంతో కష్టపడి మనకి ఇంత ఈజీగా మన దగ్గర తీసుకొచ్చి మన ముందు పెట్టారు, నిజమే కదా. ఆల్రైట్ ఫ్రెండ్స్, మనకి ఇంకా కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, పాపం ఫీల్ అయినట్టున్నారు, నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేయండి, మాట్లాడుకుందాం. హలో,
2: గుడ్ ఈవినింగ్,
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు?
2: పిచ్చోడు ఎలాగే ఉంటాడో అలాగే వినేవాడినండి ఫస్ట్ లో.
0: ఓకే,
2: కానీ ఫోన్ చేస్తుంటే అందరూ ఫోన్ చేస్తుంటే అలా వింటూ ఉండేవాడినండి. ఎలా చెయ్యాలో ఏమి చెయ్యాలో అర్థం వచ్చేది కదా అండి,
0: తెలీదు.
2: సరే సాధించాలనుకుంటున్నానండి. సాధన చేయముదా నరుడా సాధ్యము కానిది లేదురా అని పాట విన్నానండి. పాట విని ధైర్యం తెచ్చుకున్నాండి, నాలో ఒక ధైర్యం అంటూ వచ్చి ఫోన్ చేస్తాం మొదలెట్టానండి. మన రమణయ్య గారి మాటలు, మన ఓలేటి ప్రభాకర్ గారి మాటలు, మన నరసింహారెడ్డి గారి మాటలు, మన మురళీ తమ్ముడి మాటలు, ఇక మంగ భాస్కర్ గారి మాటలు, విజయలక్ష్మి గారి, ఇంకా అందరి మాటలు విని నేను
0: ధైర్యం తెచ్చుకుని ట్రై చేశారనమాట.
2: ట్రై చేశానండి, ట్రై
0: సూపర్.
2: ఎలాగైతే కలిసిందండి, నెమ్మది నెమ్మదిగా మాట్లాడడం, మీ ఎక్కడ రెయిన్బో వల్ల నేర్చుకున్నాను నేను ఫోన్ లో మాట్లాడడం అండి.
0: ఓ నైస్ నైస్, డెఫినెట్ గా అక్క, మీరు హ్యాపీగా కంటిన్యూ చేస్తూ ఉండండి.
2: స్పోర్ట్స్ కి వస్తే మేడం, ఒకప్పుడు మా ఊర్లో గోదావరి నది ఉందని, గోదావరి రేవులో ఇసుక తెప్పలేని ఉంటాయండి. ఇసుక తెప్పల మీద రోజు సాయంకాలం పట్టండి

0: 5 గంటలకు వెళ్ళండి అంటే ఎండలో వెళ్తే కాలు కాలిపోతుంది, ఇసుక మీద
1: అవును
0: పెట్టి
1: అవును.
0: సాయంకాలం మాట వెళ్ళండి, రోజు కబడ్డీ ఆడండి, ఇంకా స్నానం చేసి స్నానం చేస్తూ కూడా స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాను అండి.
1: ఓ ఇన్ని కవర్ చేశారనమాట ఒకేసారి.
0: ఇంకా రన్నింగ్ లో కూడా లేడీ బాబా లేడీ బాబా లేడీ అనేవారండి,
1: అలా అనేవారు. సూపర్
0: లేడీ
1: అండి,
0: లాగా
1: మీరైతే ఆల్ ఇన్ వన్
0: అనేవారండి.
1: అయితే డెఫినెట్ గా కదా.
0: అవునండి, ఇంకా క్యారమ్స్ అయితే నేను చెప్పుకోలేదండి, డబుల్స్ లో కూడా సింగిల్స్ లో కూడా అండి.
1: మీరు అది ఇది అనేది మొత్తం ఆల్రౌండర్ నేను అన్నట్టుగా డెఫినెట్ గా అన్ని ఆడేసి ఉంటారు
0: అనేవారండి.
1: కదా. సూపర్
0: ఫస్ట్ అండి,
1: సూపర్ సూపర్ అండి.
0: ఏంబో వింటుంటే అండి, శక్తి వస్తుంది, శక్తి సామర్థ్యాలు ఎక్కడ లేని ఆనందం సంతోషం వస్తుందండి. ఈ మధ్యనండి రమణయ్య గారు మాట్లాడుతుంటే మా భార్యకు కూడా వినిపిస్తున్నానండి.
1: డెఫినెట్ గా అందరికీ వినిపిస్తూ ఉండండి, హ్యాపీగా అందరం ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. నిజమే కదా, యూనో స్పోర్ట్స్ ఆడితే శారీరకంగా బలం వస్తుంది, మరి మంచి పాటలు వింటే మన ఎఫ్ఎం రెయిన్బోలో మెదడుకి బలం వస్తుంది అనమాట. సో అలాంటి మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బంగారాజు నుంచి, వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం.

0: Did you know there's a theatre fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో. ఈరోజు ఏదో స్పోర్ట్స్ గురించి మీరు చెప్పచ్చు, లేదు అంటే టెస్టింగ్ గురించి నేను అడిగితే అఫ్కోర్స్ మన శ్రోతలు అటు ఇటు అన్నీ చెప్తున్నారు. మనకు మంచి మెసేజెస్ వచ్చినాయి, చివరిలో నేను డెఫినెట్గా చదువుతాను. కానీ మనతో శ్రోతలు సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో, హలో అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎవరు? హలో, హలో,

0: హలో, వెల్కమ్ టు ఎఫ్ఎం రెయిన్బో. ఎవరు?
1: నేనే ఓలేటి వారిని.
0: ఓలేటి వారు
1: ఇంకా
0: మళ్ళీ అలా వచ్చారు?
1: అలా వచ్చేస్తానంటే మీతో మాట్లాడాలి,
0: సరే.
1: ఆఫ్లైన్లో మాట్లాడాలి.
0: ఆఫ్లైన్లో అంటే కష్టం అండి, మనంతా ఆన్లైనే. ఓకేనా? డెఫినెట్గా ట్రై చేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, అదనమాట మనంతా ఆన్లైనే అబ్బా, హ్యాపీగా సరదా సరదాగా మాట్లాడుకుందాం. తో మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
2: చిరునవ్వుల సన్నజాజికి అమర ప్యార్ భరా నమస్కార్.
0: ఆప్కో భీ హమారా నమస్కార్ మురళీజీ.
2: కేం చో
0: మజామా?
2: మజాగానే ఉండండి.
0: డెఫినెట్గా
2: అలానే ఉండండి.
0: చెప్పండి.
2: అయితే అనువంత 7 o'clock స్టార్ట్ అయింది కదా?
0: అవునండి.
2: ఆ అమ్మాయి ఎవరో కానీ బాగా చెప్తుందండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: ఇంకో అన్నిటికన్నా ముఖ్యంగా తను చెప్పిన నిన్న అనువంత అనేమో నాకు మా సిస్టర్ కి జరిగిన సన్నివేశం నాకు గుర్తు
0: తెప్పించింది.
2: ఈ రోజు చెప్పిన అనువంత అనేమో
0: ప్రతిరోజు ఎప్పుడు గుర్తొస్తానే ఉంటది.
2: నా భార్యకు నా కొడుకు జరిగే సంభాషణ గుర్తొచ్చింది.
0: అదే
2: ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయికి నిజంగా కూడా హెడ్స్ ఆఫ్, చాలా బాగా చెప్తుంది. అయితే ఇంకోటి ఇక పరీక్ష గురించి చెప్పమంటారా, లేకపోతే స్పోర్ట్స్ కోసం చెప్పమంటారా, లేకపోతే
0: ఏదైనా పర్లేదండి, హ్యాపీగా మన దగ్గర అంతా ఫ్రీడమ్. మీరేం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు.
2: ఏమి ఫ్రీడమ్ ఇచ్చారు, ఏమి ఫ్రీడమ్ ఇచ్చారు, మీరే ఇచ్చేవారు ఫ్రీడమ్ అంటే.
0: అంతే అంటారా? చెప్పండి.
2: అంటే చెప్పారని చెప్పమంటే, యాక్చువల్ గా పరీక్షించడం అంటే అది మనిషి తత్వమేనండి. ఎందుకంటే 110% మీరు అయ్యా బాబాయ్ మీకు తెలియదంటారా, తెలుసు కదా,
0: మీరు చెప్తే తెలుసుకుంటానండి.
2: అది కాదండి, ఈ జీవితంలో ఈ శరీరాన్ని మోసుకొని మీరు కూడా ఉన్నారు కదా ఈ భూమి పైన.
0: డెఫినెట్గా
2: ప్రతిరోజు లేచినప్పుడు ప్రతి ఒక్కటి పరీక్షించుకుంటూనే వస్తారు కదా.
0: కదా
2: ప్రతిది లేచినాక కన్ను కనిపిస్తున్నాయని పరీక్షించుకున్నాడు, లేచిన తర్వాత అన్నిటిని పరీక్షించుకోవడమే. పరీక్షించుకున్న తర్వాత అట్లా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం సంగతి, పైన వెళ్ళాలి, ఏది బాగుంది, ఆ వెహికల్ అంటే కొనేటప్పుడు వెహికల్ ని పరీక్షించుకుంటాం, ఫ్రిడ్జ్ ని పరీక్షించుకుంటాం, టీవీని పరీక్షించుకుంటాం, ఇంకోటి కుండని పరీక్షించుకుంటాం, పచ్చడి కొనాల్సిన కుండని కూడా పరీక్షించుకుంటాం.
0: అంతే అంతే.
2: ఎందుకంటే అది చెల్లుందనుకో మళ్ళీ పనికియదు, పూజకు పనికియదు, పచ్చడికి పనికి,
0: దేనికి పనికిరాదు. అందుకే
2: ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కటి పరీక్షించుకోవడమేనండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు వేసిన పాటల్లో ఒక పాటలో కూడా రైటర్ ని పరీక్షించానండి నేను. చెప్పమంటారా?
0: చెప్పండి చెప్పండి.
2: ఇప్పుడు మీరు ప్లే చేసిన పాటల్లో ఒక పాట రాసిన రైటర్ ని కూడా నేను నవ్వుకుంటూ పరీక్షించాను. ఎందుకంటే నేను ఒక్కడిని సినిమాలో జానీ జానీ ఎస్ పాపా అనే దాంట్లో తను లాస్ట్ కు ఒక చరణంలో BMW ఇస్తానంటే నేను బియ్యానికి
0: డబ్బులు అనుకున్నాను.
2: పుణ్యాత్మరాలు
0: గ్రేట్
2: రైటర్ రైటర్ కు ఆ చెయ్యికి ఎందుకు స్థానం పెట్టాలనుకున్నా.
0: బాగా కలిపేశారు.
2: ఇంకోటి ఏంటంటే ఇట్లా చూంటే అన్ని పరీక్షించుకుంటే మన లోపల మనకు ఎనలేని ఉత్సాహం, నవ్వు వచ్చిందంటే ఎనర్జీ
0: వచ్చేసినట్టే.
2: అయితే అలాంటిదే నేను ఒక సాంగ్ అడుగుతాను, మరి ప్లే చేస్తారంటే చెప్తాను.
0: నేను ట్రై చేస్తాను, మీరు చెప్పండి.
2: అంటే మన అదేంటి, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లో మన్మధునికి బ్రహ్మే పూని 50 kg సృష్టించాడు. 50 kg
0: పర్వాలేదు పర్వాలేదు, మీరు కష్టపడకండి, నేను సాంగ్ చేస్తాను కదా, విని ఎంజాయ్ చేద్దరు.
2: నేనేం కష్టపడను, మీ థాట్ తట్టిందంటే కంపల్సరీ అక్కడ ప్లే అవుతుంది అన్నట్టు నాకు తెలుసు.
0: డెఫినెట్ గా మీరు వింటూ ఉండండి, ఫ్లో లో అలా వేసేస్తే ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి, మురళి గారు అలా రౌండ్ వేసేసారు ఎప్పట్లా కదా. ఆల్ రైట్. సో ఫ్రెండ్స్, మనకి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారో తెలుసుకుందాం. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్. నరసింహారెడ్డి గారు ఇందాక అలా వెళ్ళిపోయారేంటి?
3: అది నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు మేడం.
0: అయ్యో అవునా, దాన్నే ఉందండి. పోనీ మీకు బాగా అలవాటు ఉన్న స్పోర్ట్స్ గురించి చెప్పండి.
3: యాక్చువల్ గా నాకు అది టాపిక్ అర్థం కాలేదు యాక్చువల్ గా.
0: అవునా, ఓకే ఓకే, నో ప్రాబ్లం.
3: చెప్పాలని చెప్పలేక కట్ చేసినా మేడం, ఏం అనుకోదు, సారీ.
0: దాన్నే ఉందండి, మీరు అడిగితే నేనే చెప్పేదాన్ని కదా, ఏం చెప్పాలో ఎలా చెప్పాలో. సరే, అయితే స్పోర్ట్స్ గురించి చెప్పండి, మీకు నచ్చిన స్పోర్ట్.
3: మేడం గ్రౌండ్, నేను డైలీ గ్రౌండ్కి వెళ్తాను. నేను
0: ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడానా?
3: ఇప్పుడు కూడా టిల్ 5 o'clock లేచి స్నానం చేసేసి ఫస్ట్ గుడికి వెళ్ళి వాకింగ్ రన్నింగ్ అవన్నీ చేస్తుంటాను మేడం.
0: ఓ నైస్ నైస్.
3: ఎక్సర్సైజ్ ఆల్సో.
0: అవును.
3: అయితే నేను ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ లో టెస్టింగ్ చేసేది అంటే వాకింగ్ ఎవరు ఎట్లా చేస్తున్నారు,
0: మీరు చేయకుండా వాళ్ళని టెస్ట్.

0: చేస్తున్నారు ఎలా చేస్తున్నారు?
1: ఏంటంటే టెస్టింగ్ చేస్తా మేడం. అయితే నేనేంటంటే 2-3 రకాల వాకింగ్ లో కూడా నేను 2 రోజులకు ఒకసారి వాకింగ్ మార్చుకుంటాను నేను.
0: ఓ గుడ్ గుడ్
1: ఒక
0: గుడ్
1: రోజు డాగ్ వాకింగ్ అని, ఒక రోజు రివర్స్ వాకింగ్
0: రివర్స్
1: అని.
0: వాకింగ్ కదా, కరెక్ట్. వేరే వాళ్ళు మెసేజ్ కూడా పెట్టారండి దీని గురించి, నేను చివరిలో చదువుతాను. అవును అవును,
1: ఒకసారి ఇది మధ్యలో ఒకటి జపనీస్ వాకింగ్ అని కూడా వచ్చింది ఒకటి అనమాట.
0: కరెక్ట్ కరెక్ట్, అవును అవును.
1: ఇవన్నీ వాళ్ళని చేస్తురా చేస్తలేరా, నేనేం చేస్తున్నా అని చెప్పేసి
0: అదే
1: చూస్తుంటా మీరు, అబ్జర్వేషన్ చేస్తుంటా.
0: బాగా చేశారు, అందుకే ఇప్పుడు ఇప్పుడు
1: ఏంటంటే
0: చెప్పగలుగుతున్నారు.
1: చిన్నపిల్లలను తీసుకొస్తారు కొంతమంది అక్కడికి, అసలు ఏది కాదనమాట వాకింగ్ చేయించడం. అది ఏంటంటే జస్ట్ వాళ్ళని తీసుకొస్తే అక్కడ చూసి ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి వాళ్ళు అంతే.
0: అంతే
1: అది టెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే సరే బాబు వీడు 8-9 సంవత్సరాలు లేదు సరిగా, వాడికి ఇవన్నీ ఖచ్చితంగా చెప్పొద్దు, వాడు వచ్చి ఆడుకుంటాడు అంతే. ఇప్పుడు ఇంకా
0: అంతే,
1: 11-12 సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్నీ వన్ దించాలని చెప్పేసి అది అబ్జర్వ్ చేసి చెప్తుంటా మేడం నేను.
0: సూపర్ సూపర్ హ్యాపీగా. అలాగే
1: కొంతమంది ఎంతమందికి చెప్పినా అందులో ఇద్దరు ముగ్గురు ఆ పిల్లలకు ఆ పని చెప్తలేదు, ఆడుకోకూడదు బాబు నువ్వు అని చెప్పేసి ఇచ్చి పెట్టేస్తారు గ్రౌండ్ లో.
0: సూపర్, ఒక్కరు మారినా చాలండి మనం చెప్పిన దానికి కదా.
1: మేడం మేడం
0: సూపర్
1: మేడం
0: సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ట్రై చేసి కాల్ చేసి మరీ చెప్పారు. థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. సో ఇంకా విశేషాలు మనం మాట్లాడుకుందాము. అండ్ మరి ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నుంచి సుపైత్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివు.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు?
1: చుండు.
0: నడుము?
1: ఇటుప్పు.
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు?
1: ఆశ దోష అమ్మమండి మీష.
0: చెప్పమంటుంటే
1: చెప్పనా?

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం, రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము హెలో రెయిన్బో కార్యక్రమంలో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము ఏదో స్పోర్ట్స్ ఆర్ టెస్టింగ్ గురించి మన కార్యక్రమంలో. సో మన షోత్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో, హలో అండి, వెల్కమ్ టు ఎఫ్ఎం. నమస్తే అండి, ఎవరు? ఆ టెస్టింగ్ లన్నీ ఎప్పుడో పోతాయి, నాకు అసలే షార్ట్ టర్మ్ మెమరీ కదా, ఎన్నిసార్లు టెస్ట్ చేసిన అలాగే ఉంటుంది. మంగా భాస్కర్ గారు, అవునా? లేదండి, ఇంకోటి చెప్తా. అది నన్నే టెస్ట్ చేశారా? బాబా గ్రేట్ అండి మీరు. అంతే అంతే, అవును, నా షార్ట్ టర్మ్ మెమరీకి టెస్ట్ అన్నమాట. అంతే అంతే,
3: ప్రతి రోజు కాలర్ షోలు, ప్రతి మన ఎఫ్ఎం రెయిన్బోలో మాట్లాడే ఆర్జేలు టెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఎవరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అని టెస్ట్ చేస్తూ ఉంటారు. మరి వింటాం కదా.
2: అంతే అంతే, అవును,
3: మాకు కూడా మెదడు మేత కావాలి కదా.
2: అంతే, తెలియకుండా చేసేస్తాం.
3: కాబట్టి ఆ డిఫరెన్స్ ఎంత, ఏమేం చెప్తున్నారు అనేది మాత్రం టెస్ట్ చేస్తాం. అలాగే మన అది డ్రాయింగ్ చేసినప్పుడు, మాట్లాడేటప్పుడు, ఫ్రేమ్ చెప్పేటప్పుడు, కలరింగ్ చేసి అన్ని రకాలు చేస్తున్నప్పుడు టెస్టింగ్ చేస్తుంటా. అంటే ఈ రోజు ఎలా చేసింది, తర్వాత ఎలా చేస్తుంది, ఇంప్రూవ్మెంట్ ఏముంది, అవన్నీ టెస్టింగ్ అన్న
2: 100% కదా. పేరెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు ఇది 24 గంటలు 365 డేస్ పని.
3: మరి గ్రాండ్ చిల్డ్రన్ ని వదలం కదా.
2: అంతే,
3: అందుకని అంటే మనకు కూడా తెలుస్తుంది కదా, ఈ రోజు ఇలా చేశారు, ఇలా మాట్లాడారు, రేపు ఎలా ఇలా పాడింది, ఇలా రేంజ్ చెప్పారు, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఎలా ఆడుతున్నారు
2: అన్నమాట సంగతి. అండ్ మంగా భాస్కర్ గారు మంచి విషయాలు చెప్పారు కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, మనది ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఏం చెప్తారు తెలుసుకుందాం. హలో, హలో,
4: హలో,
2: హలో అండి, ఎవరు?
4: నేను గుంటూరు నుంచి కుమార్ని మాట్లాడుతున్నాండి.
2: కుమార్ గారా? కుమార్ గారు మదరా? ఎవరండి?
4: కుమార్ని.
2: కుమార్ గారు?
4: అవునండి.
2: చెప్పాలి కుమార్ గారు, ఏంటి విశేషాలు?
4: యాక్చువల్లీ నేను బ్లైండ్ని.
2: ఓకే.
4: నేను ఏం టెస్ట్ చేశానంటే, మా నాన్న తెచ్చిన సంచులు ఏమేమి ఉండి అని టెస్ట్ చేసేవాడిని.
2: ఓకే ఓకే.
4: అలాగే మా అమ్మ కట్ చేసే కూరగాయలు ఎలా ఉన్నాయి, అలానే వంటగదిలో ఏమేం డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బాల్లో ఏమేమి ఉన్నాయి, షుగర్ సాల్ట్ అవన్నీ, మరి పోపుల డబ్బాలు ఏమేమి ఉన్నాయి.
2: ఓకే ఓకే.
4: అలానే బయట కుక్క పిల్లలతో వాటిని టెస్ట్ చేసి ఆడుకునే వాడిని, వాటి గుండె ఎలా కొట్టుకునేది, వాటి హృదయ స్పందన, అలానే కుక్క పిల్లల్ని, కోడి పిల్లల్ని, పెళ్లి పిల్లల్ని, వాటన్నిటిని పట్టుకునేవాడిని, చేసేవాడిని.
2: సూపర్ అండి, మొత్తానికి అయితే అన్ని టెస్ట్ చేస్తానే ఉన్నారు.
4: పేపర్ కార్డులు ఇవాళ చిన్న చిన్న, అంటే ఆ రోజుల్లో చిన్న చిన్న టెస్టులు చేశానండి. మరి మీరు ఏమేమి టెస్టులు చేశారో

0: చెప్తారా?
1: నేనా బోల్డ్ అన్ని చేశానండి. ఇప్పుడు అని మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇంకో గంట కూడా సరిపోదు మనకి.
0: పర్లేదు, ఒక రెండు మూడు విషయాలు చెప్పండి.
1: రెండు మూడు
0: అయి
1: అంటే రోజు మనం స్టార్ట్ చేసేటప్పుడు నేను బైక్ డ్రైవ్ చేస్తాను అనమాట. బైక్ ఈరోజు కండిషన్ ఎలా ఉంది, స్టార్ట్ అవుతుందా సరిగ్గా లేదని ఖచ్చితంగా టెస్ట్ చేసుకుంటాను నేను.
0: అవునండి,
1: ఎందుకంటే రోజు పనిచేస్తుంది కానీ ఈరోజు పనిచేయాలని రూల్ లేదు కదా.
0: అవునవును.
1: అది అది మాత్రం ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను.
0: నేను వెహికల్స్ మరీ చెక్ చేసుకుంటా ఉండాలండి.
1: 100% క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది బయలుదేరే ముందు కదా. సూపర్, థ్యాంక్ యూ సో
0: అవునండి,
1: మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. అండ్ యూనో మనం ఇంకా బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకోవాలి నాకు ఉంది, కానీ సూపర్ సాంగ్ వేస్తున్నాను అంతకంటే ముందు ఫ్రమ్ ద మూవీ సాహో నుంచి వచ్చి

0: అవునవును.
1: అది అది మాత్రం ఖచ్చితంగా నేను చేస్తూ ఉంటాను.
0: సో నేను వెహికల్స్ మరీ టెస్ట్ చేసుకుంటా ఉండాలండి.
1: 100% క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అయితే ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది బయలుదేరే ముందు కదా. సూపర్, థ్యాంక్ యూ సో
0: అవునండి.
1: మచ్ అండి కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. అండ్ యూనో మనం ఇంకా బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకోవాలి నాకు ఉంది, కానీ సూపర్ హిట్ సాంగ్ వేస్తున్నాను అంతకంటే ముందు ఫ్రమ్ ద మూవీ సాహో నుంచి వచ్చేస్తుంది, వింటూనే ఉండండి.

FM Rainbow 101.9. Saho Movie నుంచి సుపైత్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మరి కాలర్స్ ఇంకా నాకు బోల్డెన్ విశేషాలు మాట్లాడాలి, కానీ మరి మెసేజెస్ కూడా పెట్టారు కదా, అవి కూడా నేను చదవాలి కాబట్టి అసలు టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా నేను చదివేస్తాను. సో మరి ఇందాక నేను చెప్పాను కదా వాకింగ్ గురించి మరి చేశారని చెప్పేసి, నార్సింగ్ నుంచి అనికృత చేశారనమాట. ఆవిడ చెప్తూ ఉన్నారు అంటే తను కాదు వాళ్ళ అబ్బాయి అంట. ఒకసారి అలాగే వాళ్ళ తాతయ్యతో పార్క్ వెళ్ళేసి వచ్చి వెనక్కి నడుస్తూ ఉన్నాడంట విచిత్రంగా. ఎప్పుడు లేదా అంతకుముందు ఆ రోజే వెనక్కి నడుస్తూ ఉన్నారు అంటే, అప్పుడు వాళ్ళ నాన్నని అడిగితే చెప్పారంట పార్క్లో ఎవరో నడుస్తూ ఉన్నారు విచిత్రంగా, వీడికి కూడా అనిపించిందంట టెస్ట్ చేయాలి నడిసి చూడాలి అని చెప్పేసి. యాక్చువల్గా అది కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజే అనమాట, చాలామందికి తెలియకపోవచ్చు. బట్ బ్యాక్ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు, ముందుకే కాదు బ్యాక్ వాకింగ్ చేస్తే కూడా మైండ్ స్టేబుల్గా ఉండడానికి చాలా చాలా పనికొస్తుందంట. అలాగే మరి బండ్లగూడ నుంచి శాంతి చేస్తూ ఉన్నారు, వంటలో ఆయన చాలా టెస్టింగ్లు చేస్తూ ఉంటారండి. యూనో మామూలుగా లాట్ ఆఫ్ సాసెస్ ఉంటాయి కదా, యూనో చిల్లీ సాస్ అని, సోయా సాస్ అని, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి వేస్తే ఎలా ఉంటుందని, మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది, టూ కాంబినేషన్స్తో వేస్తే ఎలా ఉంటుందని లాట్ ఆఫ్ టెస్టింగ్ చేస్తూ ఉంటారంట. అయితే మరి జియాగూడ నుంచి మెహరీన్ రాస్తూ ఉన్నారు. సో ఇంచుమించు తను అంటే షీజ్ అ హోమ్ మేకర్ అనమాట. సో రోజు ప్రతీది కూడా ఎన్నిసార్లు వంటలు చేసినా, ఎన్నిసార్లు ఇల్లు క్లీన్ చేసినా ఈసారి ఎలా ఉంటుంది, బాగుంటుందా, వాళ్ళు ఉంచుతారని ప్రతిరోజు టెస్టింగ్ నడుస్తూనే ఉంటుందని చెప్తూ ఉన్నారనమాట.

నిజమే కదా. యూనో మరి ప్రతిరోజు మనం చేసే పనులు తెలుసో తెలియకో టెస్ట్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటామన్నమాట. అది సంగతి. సో ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ప్రశ్నకి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో, అఫ్కోర్స్ మీ వైపు నుంచి కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకుని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన రెయిన్బో క్లాక్లో మరికొద్ది క్షణాల్లో 8 గంటలు కావస్తుంది, మరి వార్తలకి సమయం అవుతుంది. కాబట్టి తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగానే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకొని 88 మంది భారతీయ పౌరులను రక్షించగా మరో 247 మంది భారతీయులు ఆచూకీ లేకుండా పోయారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఈవేళ సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఉద్యమకారులకు సంబంధించిన ముసాయిదా నివేదికను సమర్పించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో వివాదరహిత భూములన్నింటినీ 7 ఏళ్లలోగా సర్వే చేసి రైతులకు పట్టాలిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన అసభ్య పదజాలంపై కూడా ఎథిక్స్ కమిటీలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. కేవలం కాంగ్రెస్ సభ్యుల మాటల ఆధారంగానే పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎజెండాలో చేర్చారని ఆరోపించింది. రేపు నీట్ పీజీ 2026 పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రెహమద్ బేగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాం మరి మన ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకుని సరదాగా యూనో ఆల్మోస్ట్ అలా ఫలానా ప్లేస్కి వెళ్ళొచ్చామా అన్నట్టుగా మరి విశేషాలు తెలియజేసే తెలంగాణ కార్యక్రమంలోకి. మరి ఈరోజు దేని గురించి నేను చెప్పబోతున్నాను అంటే డెఫినెట్గా చెప్తాను. అంతకంటే ముందు సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ వినయ.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 998998

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.

0: Magari vuoi.
1: FM Rainbow 101.9.
2: భలే భలే మగాడవే చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము తెలంగాణలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తెలంగాణలో ఈరోజు దేని గురించి మాట్లాడుకుందామంటే, అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పడం జరిగింది, టూరిజంలో భాగంగా ఒక మంచి ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సరదాగా నేను చెప్పాను కదా, సో డెఫినెట్గా యూనో అవుటింగ్ అంటేనే స్ట్రెస్ అందరికీ కూడా అలా తీరిపోతుంటుంది. నిజంగా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మనకున్న జీవితంలో ఒత్తిడి అనేది చాలా చాలా సర్వసాధారణం, చిన్నదో పెద్దదో యూనో అంతో కొంత అందరికీ ఉంటుంది. మరి దీని నుంచి దూరంగా ఉండాలి అంటే కుదరదు.

దూరం చేసుకోవడం మాత్రం మనం చేయగలమన్నమాట. సో అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి, అది ఎవరితో అయినా పర్వాలేదు. సో ఫ్రెండ్స్తో అయినా పర్వాలేదు, ఫ్యామిలీతో అయినా పర్వాలేదు, కానీ మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో ఎక్కువ రోజులు అంటే కుదరదు కదా, చాలా చాలా కష్టమే. మరి ఒకటి రెండు రోజులు మాత్రమైతే పర్వాలేదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన బిజీ షెడ్యూల్లో. సో అలా మన హైదరాబాద్కి దగ్గరలో ఏముందా అంటే డెఫినెట్గా యూనో చాలా మంచి ప్లేసే ఉందన్నమాట. ఇంచుమించు 190 కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట మాల్దీవ్స్. అంటే నిజంగా మాల్దీవ్స్ కాదనుకోండి, మాల్దీవ్స్ని పోలి ఉండే తెలంగాణ మినీ మాల్దీవ్స్ అన్నమాట. సో దాని దగ్గరికి అలా వెళ్ళొచ్చేద్దాము. మరి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో 118 చిత్రం నుంచి మంచి పాట చేస్తుంది, వింటూనే ఉండండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము తెలంగాణలో అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మరి తెలంగాణలో మనమేమో తెలంగాణ మినీ మాల్దీవ్స్ గురించి మాట్లాడుకుందాం అని నేను చెప్పాను కదా. సో ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. యూనో తెలంగాణ మినీ మాల్దీవ్స్ అంటే ఇంకేంటో కాదు, సోమశిల అన్నమాట. సో మరి సోమశిల అనేది చాలా చాలా అందమైన ప్రదేశము. అక్కడకు వెళ్ళిన తర్వాత కాదు కదా, వెళ్తుంటేనే చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది మన ప్రయాణం కూడా. యూనో ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి 3 నుంచి 4 గంటల్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రావెలింగ్ టైం అంతా పడుతుంది, ఆఫ్కోర్స్ డ్రైవింగ్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో చుట్టూ కూడా వెళ్తూ ఉంటే అడవులు ఉంటాయన్నమాట. వాటి వల్ల యూనో కనిపించే పచ్చదనం, ఆ సీనిక్ వ్యూ అంతా కూడా అలా అలా తాకే చల్ల గాలి, అబ్బో అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. యూనో రోడ్ ట్రిప్స్ ఇష్టపడే వాళ్లకు మాత్రం చాలా అద్భుతమైన అనుభవం అన్నమాట. వర్షాకాలంలో మాత్రం వెళ్లాల్సిన ప్రదేశం ఖచ్చితంగా మన తెలంగాణ మినీ మాల్దీవ్స్ సోమశిల. యూనో ఎందుకంటే అక్కడ అందమైన కృష్ణా నది బ్యాక్ వాటర్స్ ఉంటాయన్నమాట. సో దానివల్ల మరింత ఆహ్లాదంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా కూడా. సో చాలా చాలా డీటాక్సిఫై అయిపోతాయన్నమాట మన బాడీలో ఆర్గన్స్ అన్నీ అండ్ మన బ్రెయిన్ కూడా. సో ఫ్రెండ్స్, మరి దాని గురించి విశేషాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి, ఇంకా నేను చెప్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లౌక్యన్ నుంచి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9
1: Super hit songs vinaru from the movies Mirapakai and Mr. Majnu nunchi. So friends, manamu namu Telanganamlo and nenu mi RJ Anusha. సో ఫ్రెండ్స్, మరి మనమేమో మాట్లాడుకుంటూ ఉన్నాము మన తెలంగాణ మినీ మాల్దీవ్స్ గురించి, సోమసిల గురించి. సో యూనో, మాల్దీవుల్లో నీళ్లలోనే కాటేజీలు ఉన్నట్టు ఇక్కడ కూడా యూనో వర్షాకాలం వస్తే కనుక కంప్లీట్ వాటర్స్ అలా పొంగి లెవెల్ పెరిగిపోతుంది కాబట్టి కాటేజెస్ డోర్ దాకా నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అప్పుడు అక్కడ సీనరీ మొత్తం కూడా మాల్దీవ్స్ని పోలి ఉన్నట్టు ఉంటుంది. అందుకే దీన్ని తెలంగాణ మినీ మాల్దీవ్స్ అని అంటారనమాట. సో అక్కడలాగే ఇక్కడ కూడా యూనో లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఉన్నాయన్నమాట చేయటానికి. బోటింగ్ చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చేయటానికి. అంతేకాకుండా యూనో టూ టైప్స్ ఆఫ్ బోట్స్ అనమాట. యూనో స్పీడ్ బోట్ రైడ్ బాగుంటుంది అండ్ ఫన్ బోట్లో ఉండి నదిలో కనుక అలా అలా ప్రయాణం చేస్తూ ఉంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఫుడ్ కానీ గుడులు కానీ చాలా చాలా ప్రత్యేకం అనమాట. యూనో ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, ఒకేసారి రెండు రాష్ట్రాల మధ్యన ఉండొచ్చు అన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ రెండు కొండలు ఉంటాయన్నమాట, అక్కడ మధ్యలో ఉంటే కనుక ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయన్నమాట. సో చాలాసార్లు ఒకే చోట ఉండి రెండు ప్లేసుల్లో ఉండాలని సరదాగా మనం చూస్తూనే ఉంటాం కదా, వింటూనే ఉంటాము డైలాగ్స్ అనుకోవటం అండ్ చిన్నపిల్లలు ఇలా కుదురుతుందా అలా కుదురుతుందా అన్నట్టు. సో ఇక్కడ డెఫినెట్గా కుదురుతుందన్నమాట. నిజంగా ఓయ్ చిత్రంలో మరి హీరోయిన్ అడుగుతుంది, హీరోని ఇదే సేమ్ అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తెలంగాణ ఒకవైపు ఉంటుంది, మధ్యలో ఈ ఊరు ఉంటుందన్నమాట. అంతేకాదు మరి ఈ గ్రామానికి, సోమశిల గ్రామానికి కూడా మరో ప్రత్యేకత ఉంది, అదే బెస్ట్ టూరిజం పురస్కారం కూడా అందుకుందన్నమాట ఈ గ్రామం. సో అంత స్పెషల్గా

ఉంటుంది మన తెలంగాణ మినీ మాల్దీవ్స్. ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, మరి దీని గురించి ఇంకా విశేషాలు నేను చెప్తాను. అంతకంటే ముందు సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నోవా నేనా నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: FM Rainbow 101.9.
1: ఇంకా సరే అయ్యా.

0: culture, sports and surprises, all packed in one vibrant show.
1: So, whether you are chilling at Tangban or shopping at Charminar,
0: stay tuned,
1: stay bright.
0: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
2: FM Rainbow 101.9.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఈరోజు తెలంగాణ మినీ మాల్దీవ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడికి యూనో ఆల్మోస్ట్ నేను చెప్పాను, వెళ్ళిన తర్వాత కాదు, వెళ్తూ ఉంటేనే చాలా ఆహ్లాదంగా ఉంటుందని. సో అయితే ఆ ప్లేస్కి వెళ్ళబోయే ముందే యూనో సోమశిల ఇకో పార్క్ అని ఒకటి వస్తుందన్నమాట. సో డెఫినెట్గా అది విజిట్ చేయగలిగిన ప్లేస్. అండ్ అంతేకాకుండా యూనో ఇక్కడ ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయంటే నది అండ్ దాంట్లో బోటింగ్, ఫుడ్ ఇవే కాకుండా మంచి గుడులు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ నదిలో సంగమేశ్వర స్వామి ఆలయం అని ఒకటి ఉంటుందన్నమాట. సో ఎప్పుడూ కనిపిస్తుందా అంటే లేదన్నమాట, ఎప్పుడూ కనిపించదు. ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు తగ్గినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. లేదు అంటే అక్కడ వాటర్ లెవెల్ పెరిగితే ఇది కూడా గుడి మునిగిపోతుందన్నమాట. ఆల్మోస్ట్ యూనో సంవత్సరం మొత్తంలో ఒక సమ్మర్ సీజన్లో మేబీ ఒక 4 to 5 months వర్షాన్ని బట్టి అంటే డిపెండ్ అయి ఉంటుందన్నమాట, అది కనిపిస్తుందో లేదో. అలా ఆలయం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందన్నమాట సంవత్సరంలో 4 to 5 నెలలు. సో ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే శివలింగం ఉంటుందన్నమాట ఈ గుడిలో. అయితే మరి ఆ శివలింగం చెక్కతో చేయబడిందన్నమాట. మరి ఎలా ఉంటుంది అంటే డెఫినెట్గా వింత విచిత్రమనే చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఏం పాడవకుండా. అంతేకాకుండా ఇక్కడ శ్రీ లలిత సోమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. 7వ శతాబ్దానికి చెందిందన్నమాట ఇది. ఇక్కడ యూనో శివలింగాన్ని సోముడు అంటే చంద్రుడు అనమాట, సో స్వయంగా ప్రతిష్ఠించి పూజించారు అని అక్కడ పురాణాలు చెప్తూ ఉంటాయన్నమాట. సో అందుకనే యూనో స్థల పురాణం చెప్తూ ఉంటుంది. అందుకే సోమశిల గ్రామం అని అంటారన్నమాట. సో మరి సోమేశ్వర స్వామి ఇంకా పూజిస్తారు ఇక్కడ శివుణ్ణి. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయన్నమాట ఈ గుడిలో. సో హ్యాపీగా ఒకేసారి ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, అంతకుముందు నేను చెప్పినట్టుగా యూనో సంగమేశ్వర స్వామి ఆలయం అని చెప్పాను కదా, ఎందుకు అంటే 7 నదుల సంగమం జరుగుతుందంట ఆ ప్లేస్లో, అందుకని అక్కడ అలా నామకరణం చేయటం జరిగింది. యూనో నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మాటల్లో చెప్తే మీరు వింటే సరిపోదు, డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయవలసిన ప్లేస్ అన్నమాట. మరి మన తెలంగాణ మినీ మాల్దీవ్స్ సోమశిల 190 కిలోమీటర్స్ దూరంలో ఉంది హైదరాబాద్కి. 3 to 4 అవర్స్ డ్రైవ్ అన్నమాట. చాలా చాలా ఆహ్లాదంగా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రతి మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ కార్తికేయ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బో తో జీవితం, రంగుల మాయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మరి తెలంగాణ మినీ మాల్దీవ్స్ సోమశిల గురించి బోల్డన్ విశేషాలు మరి మాట్లాడుకున్నాము, తెలుసుకున్నాము, ఎంజాయ్ చేశాం కదా. సో మరి ఇంతటితో సమాప్తం చెప్పేస్తూ నేను సైన్ ఆఫ్ చేసే టైం వచ్చింది కాబట్టి నేను ఆర్జే అనుష్ ఆఫీషియల్గా సైన్ ఆఫ్ చేసేస్తూ మీరు హ్యాపీగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచాలని నేను కోరుకుంటూ సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి మీకోసం ఫ్రమ్ ద మూవీ రోబో అండ్ జీన్స్ నుంచి. వింటున్నాను 101.9 FM Rainbow, Rainbow the Jeevitam, Rangalamayam.